శ్రోతలకు నమస్కారం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం. శక సంవత్సరం 1948 శ్రావణ మాసం 1వ రోజు అనగా క్రీస్తు శకం 2026వ సంవత్సరం జూలై నెల 23వ తేదీ గురువారం ఎఫ్ఎం 103.2 మెగాహెడ్స్ పై మరియు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ పై ఈనాటి ప్రభాత ప్రసారం ప్రారంభం. ఇప్పుడు సమయం 5:56 దాటి 3 సెకండ్లు. శ్రోతలందరికీ పలికిస్తున్నాను శుభోదయం.

ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6 గంటలు కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో హిందీలో వార్తలు ప్రసారమవుతాయి. అనంతరం 6 గంటల 5 నిమిషాలకు ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: శ్రోతలు మీరు వింటున్నారు భక్తి రంజని కార్యక్రమం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి తెలంగాణ.

శ్రీ సూర్యభగవానుడు మహత్తరమైన మహిమ గలవాడు, ప్రత్యక్షంగా కనిపించే దేవుడు, బ్రహ్మ విష్ణు శివాత్మక స్వరూపుడు, ఆరోగ్య ఐశ్వర్య ప్రదాత. ఆరోగ్యం భాస్కరాదిచ్ఛేత్ అని ప్రమాణవాక్యం. ఏడు గుర్రాల రథమెక్కి తెల్లని పద్మమును ధరించి లోక రక్షణమునకై ప్రతి నిత్యమూ ఉదయించే మహానుభావుడు, మహాపరాక్రమవంతుడు, సహస్ర కిరణములు గలవాడు, పాపరహితుడు, పాపహరుడు గ్రహరాజైన సూర్యభగవానుడు సర్వపీడలను హరించువాడు, సంతాన ప్రదాత, ఐశ్వర్యదాత. కనీసము భానువారమందైనను మధు మాంసభక్ష్యాదులు స్త్రీ వ్యామోహమును చదించిన వారికి వ్యాధి శోక కష్ట నష్ట నివారకుడు సూర్యభగవానుడు. ఆ ఆదిదేవునకు నమస్కారం, బ్రహ్మ విష్ణు శివాత్మకునకు జోహారు అని సూర్యాష్టకమున వివరింపబడినది. నిత్యము పఠించిన వారికి, మననము చేసుకున్న వారికి, శ్రవణము గావించిన వారికి

0: ఇంతటితో భక్తిరంజని కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:40 దాటి 20 సెకండ్లు. సూక్తి సుధా, ఈనాటి సూక్తి సుధా కార్యక్రమంలో ఇవి సత్యనారాయణ గారి సూక్తులు విందాం.
1: యువతను భావి భారత పౌరులుగా కీర్తిస్తాం. ప్రపంచ భవిష్యత్తు వారి చేతుల్లోనే ఉందని భావిస్తాం. కానీ నేటి యువతరాన్ని మనం ఆదర్శప్రాయంగా తీర్చిదిద్దగలుగుతున్నామా అని సమాజంలో ప్రతి ఒక్కరూ ప్రశ్నించుకోవాల్సిన సమయం ఆసన్నమైంది. యువతరమంతా తప్పుదారిలో నడకపోవచ్చు, కానీ ఎక్కువ శాతం యువత దిశానిర్దేశం లేకుండా ఎటు ప్రయాణించాలో తెలియక చుక్కాని లేని నావల ప్రయాణిస్తుండడం ఆందోళన కలిగించే అంశం. ఒక నవతరం యువకుని నీకు సమాజంలో లేదా చరిత్రలో లేదా పురాణాల్లో ఆదర్శప్రాయంగా కనిపించిన వ్యక్తిని గురించి చెప్పమని అడిగితే, నాకెవరూ ఆదర్శప్రాయులే లేరని చెప్పడం చూస్తే ఆశ్చర్యంతో పాటు విచారం కూడా కలుగుతుంది. కాబోయే మామగారు ఒకరు తన కుమార్తెను వివాహం చేసుకోబోయే వరుని ఆదర్శాలు ఏమిటో తెలుసుకుందామని ప్రయత్నించాడు. నీవు జీవితంలో ఏం సాధించాలనుకుంటున్నావని ప్రశ్నించాడు. వెంటనే ఆ యువకుడు గంభీరంగా ప్రేమించి పెళ్లి చేసుకుందామనుకుంటున్నానని సగర్వంగా చెప్పాడు. అయినా ఆ కాబోయే మామగారు ఆశ చావక ఆ తర్వాత ఏం చేద్దామనుకుంటున్నామని మరొకసారి ప్రశ్నించాడు. ఏముందండి, సంసారం చేస్తాం కదా, మాకు పిల్లలు పుడతారు అన్నాడు. ఇంత మాత్రం తెలియదా అన్నట్లు ఆశ్చర్యంగా చూస్తూ మళ్ళీ పట్టు వదలని పెద్ద మనిషి ఆ తర్వాత ఏం చేస్తామని అడిగాడు. యువకుడు అన్నాడు, మా పిల్లలు పెరిగి పెద్దవాళ్ళు అవుతారు, వాళ్ళు ప్రేమిస్తారు, పెళ్ళిళ్ళు చేసుకుంటారు, పిల్లల్ని కంటారు అన్నాడు. బహుశా అప్పటికి మేము ఉండకపోవచ్చు అనుకుంటానండి అని జోడించాడు. ఇది మన యువతరం పరిస్థితి. జీవితం అంటే ప్రేమించడం, పెళ్లి చేసుకోవడం మినహా మరేమీ లేదన్నట్లు మాట్లాడడం చాలా గొప్ప విషయంగా భావించాడు ఆ యువకుడు. లేకపోతే ఇంతకంటే ఉన్నతమైన ఆదర్శాలు ఉండడం సాధ్యం కాదని భావించాడో అంతు చిక్కని ప్రశ్న. అడిగిన పెద్ద మనిషి ఊహించని సమాధానాలు రావడంతో హతాశుడయ్యాడు. శ్రద్ధగా చదువుతానను, గొప్ప ఉద్యోగం చేస్తానను, పరిశ్రమలు స్థాపిస్తానను, సంఘసేవ చేస్తానను ఆశించిన వానికి నిరాశ తప్పదు కదా. ఎవరి సమాధానాలు వారికి సక్రమంగానే తోచినప్పటికీ కొంత యువత పెడదవన పోవడం, ఆదర్శరహితంగా నిర్లక్ష్యంగా నిర్లజ్జగా ప్రవర్తిస్తూ ఉండడం సమాజానికి ఎంతమాత్రం శుభశకునం కాదు. పైగా కొందరు డ్రగ్సు, మద్యం, అంతర్జాలం లాంటి మాధ్యమాల ద్వారా మరింత పతనాన్ని తాము కొని తెచ్చుకోవడమే కాకుండా సమాజానికి కొత్త సమస్యలు తెచ్చిపెడుతున్నారు. తల్లిదండ్రి నన్నడిగి కన్నారా, నా పిల్లలే నన్నడిగి పుట్టారా, పాపం పుణ్యం నాది కాదు, పోవే చెల్లెమ్మ అంటూ ఇలాంటి ఆకతాయి చేసే వాదాన్ని చక్కగా వినిపించాడో సినీ కవి పూర్వమే. ఏమీ చేయకుండా సమాజానికి భారంగా గుదిబండగా కాలక్షేపం చేయడం ఎంత అనర్థాన్ని తెచ్చిపెడుతుందో తెలియని యువత సమాజానికి గొప్ప సవాలుగా మారుతోంది. కుటుంబం, సమాజం, సంఘ సంస్కర్తలు ప్రతి ఒక్కరూ ఆలోచించాలి. శుష్కంగా నీతి నియమాలని ప్రవచిస్తూ ఆచరణలో వాటిని నిరూపించకపోవడం వల్లే ఇలా జరుగుతోందా? వారి వారి కుటుంబ విలువలను గూర్చి కుటుంబ సభ్యులు పరస్పరం చర్చించుకునే అవకాశాలు అంతరించిపోతున్నాయా? విద్యాలయాల్లో గురువులకు పాఠ్యాంశాలను వల్లె వేయించడంతోనే కాలం కరిగిపోతోందా? నీతి నియమాల గురించి ఉపదేశించే అవకాశమే రావటం లేదా? అసలు పాఠ్యాంశాల్లో నీతి నియమాలకు ఆదర్శాలకు సంబంధించిన ఏ అంశానికి చోటే దొరకటం లేదా? ఎవరు చెప్పినా, ఎంత బాగా చెప్పినా శ్రద్ధగా వినలేని, ఆచరించలేని స్థితికి యువత దిగజారిపోతున్నదా? అందరూ ఆలోచించాలి. అన్ని పనులు విడిచిపెట్టి ఆలోచించాలి. భావి భారత పౌరులు భావి భారత రాక్షసులుగా మారిపోకుండా అలుపెరుగుని పోరాటం చెయ్యాలి.
0: ఇంతవరకు మీరు సూక్తి సుధా కార్యక్రమంలో ఇవి సత్యనారాయణ గారి సూక్తులు విన్నారు. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 6:45 కావస్తుంది. మరికొద్ది క్షణాల్లో ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. అనంతరం 6:55 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి.

0: ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు చదువుతున్నది కనపర్తి రాణి. ముఖ్యాంశాలు. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. భూ రికార్డుల నిర్వహణలో సాంకేతికతకు ప్రాధాన్యమిస్తూ రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. అమరావతిలోని రాష్ట సచివాలయం నుంచి దృశ్య మాధ్యమం ద్వారా ఈ ప్రాజెక్టును ముఖ్యమంత్రి ప్రారంభిస్తారు. రెవెన్యూ, సర్వే, రిజిస్టేషన్ శాఖల భూ సమాచారాన్ని ఒకే వేదికపైకి తీసుకువచ్చి రికార్డుల భద్రత, పారదర్శకతను మెరుగుపరచడం ఈ ప్రాజెక్టు లక్ష్యమని అధికారులు తెలిపారు. తొలిదశలో రాష్టంలోని కర్నూలు, చిత్తూరు, బాపట్ల, కృష్ణా, తూర్పుగోదావరి, పార్వతీపురం మన్యం, విజయనగరం జిల్లాల్లోని 7 మండలాల్లో ఈ పైలట్ ప్రాజెక్టు అమలు కానుంది. తెలంగాణలోని హైదరాబాద్ మహానగరపాలక సంస్థ జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. హైదరాబాద్లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ది కేంద్రంలో పురపాలక శాఖ ఉన్నతాధికారులతో నిర్వహించిన సమీక్ష సమావేశంలో అభివృద్ది పనుల పురోగతిని ముఖ్యమంత్రి నిన్న పరిశీలించారు. ఈ సందర్భంగా రేవంత్ రెడ్డి మాట్లాడుతూ భూసేకరణతో పాటు అభివృద్ది పనుల అనుమతుల ప్రక్రియను వేగవంతం చేసేందుకు కమిషనరేట్ల పరిధిలోని అన్ని శాఖల అధికారులతో సమన్వయ సమావేశం నిర్వహించాలని ఆదేశించారు. పల్నాడు, ప్రకాశం జిల్లాలోని తాగునీటి పథకాల పనులు వేగవంతం చేయాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులను ఆదేశించారు. జల్జీవన్ మిషన్, అమరజీవి జలధార పథకం కింద చేపట్టిన పల్నాడు, ప్రకాశం మెగా వాటర్ గ్రిడ్ పనుల పురోగతిపై గ్రామీణ నీటి సరఫరా శాఖ అధికారులతో ఉప ముఖ్యమంత్రి నిన్న సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఎల్నినో ప్రభావంతో వర్షాభావ పరిస్థితులు ఏర్పడే అవకాశం ఉన్నందున తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని అధికారులకు సూచించారు. ఈ ప్రాజెక్టులు పూర్తయితే పల్నాడు, ప్రకాశం జిల్లాల పరిధిలోని సుమారు 16 లక్షల మందికి శాశ్వత తాగునీటి భద్రత కలుగుతుందని పేర్కొన్నారు. ఎల్నినో ప్రభావంతో రాష్ట్ర వ్యాప్తంగా ఉష్ణోగ్రతలు పెరగడంతో విద్యుత్ వినియోగం పెరుగుతోందని ఆంధ్రప్రదేశ్ విద్యుత్ శాఖ మంత్రి గొట్టిపాటి రవికుమార్ తెలిపారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా పెద్దపులిపాక, యనమల కుదురులో పలు విద్యుత్ ఉప కేంద్రాల శంకుస్థాపన, ప్రారంభోత్సవ కార్యక్రమాల్లో మంత్రి నిన్న పాల్గొన్నారు. పెరుగుతున్న విద్యుత్ అవసరాలకు అనుగుణంగా ప్రజలకు ఎలాంటి ఇబ్బంది లేకుండా విద్యుత్ సరఫరా జరిగేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని ఈ సందర్భంగా మంత్రి తెలియజేస్తూ
1: 280 కోట్ల రూపాయల దాదాపు ఆదాయం ఉంది. అవన్నీ కూడా ప్రజల మీద భారం పడకుండా తగ్గించుకుంటే వెళ్ళే కార్యక్రమం చేస్తున్నాం. ఆ డబ్బులతో కూడా స్ట్రెంగ్తన్ చేసే పనిలో ఉన్నాం. డిస్కమ్స్ కానీ, ట్రాన్స్కో కానీ, జెన్కో కానీ, మన సిస్టమ్స్ అన్ని కానీ, ఎందుకంటే విద్యుత్ వినియోగం రోజు రోజుకి పెరుగుతుంది. పెరిగిన తగ్గట్టుగా మనం స్ట్రెంగ్తన్ చేయాలి. సిస్టమ్ లైన్స్ పెంచాలి, పవర్ జనరేషన్ పెంచుకోవాలి, ప్రజల వాడకం పెరిగిపోతుంది. మన దగ్గర కెపాసిటీ 240 ఉంటే 280 మిలియన్ యూనిట్స్ పవర్ కాలుతుంది. మనం దాదాపు మన జనరేషన్ తో పాటు బయట నుంచి కొంత కొనుగోలు చేయడం కానీ ఇవన్నీ చేసుకుంటా ఎక్కడ కూడా ప్రజలకు ఇబ్బంది జరగకుండా.
2: ఇవాళ జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా విశ్రాంత ఆకాశవాణి ఉన్నతాధికారి మరియు ప్రముఖ రచయిత డాక్టర్ నాగేశ్వరి వేణుగోపాల్ గారితో ఆకాశవాణి విజయవాడ కేంద్రం ప్రాంతీయ వార్తా విభాగం ప్రత్యేక పరిచయ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తుంది.
3: తెలుగు వ్యక్తి ఈయన ఉత్సాహంగా అది కొన్ని రోజులకే అంటే 1924 జూలై 31న ఈ మద్రాస్ రేడియో క్లబ్ ప్రారంభం అయ్యేలా చూశారు తన రేడియో ట్రాన్స్మిటర్ తో.
2: ఈ పూర్తి ఇంటర్వ్యూ ఈ రోజు ఉదయం 10 గంటలకు ప్రసారమవుతుంది.
0: గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. గిరిజన సంఘాల ప్రతినిధులతో విజయవాడలో నిర్వహించిన సమావేశంలో జీవో 3 1/70 చట్టం అమలు, భూ హక్కులు, విద్య, ఉపాధి, సంక్షేమ అంశాలపై మంత్రి నిన్న చర్చించారు. అనంతరం ఆమె పాత్రికేయులతో మాట్లాడుతూ జీవో 3 పునరుద్దరణకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. ఆదివాసులకు శాశ్వత న్యాయం జరిగేలా చర్యలు తీసుకుంటామని మంత్రి తెలియజేస్తూ,
4: ఆదివాసీలకు నష్టం కలగకుండా ఏ విధంగా జీవో ఇస్తే బాగుంటుందో అనే ఉద్దేశంతో కూటమి ప్రభుత్వం వచ్చిన తరువాత ఐటీడీఎల్లో కూడా ఐఏఎస్ ఆఫీసర్లను చైర్మన్ గా పెట్టి ప్రజాప్రతినిధులు, ఉద్యోగ సంఘాలు, జేఏసీ సంఘాలు, ఆదివాసీ గిరిజనుల మొత్తం అందరూ కూడా వచ్చి అభిప్రాయాలు తీసుకుని అవన్నీ కూడా క్రోడీకరించి గౌరవ ముఖ్యమంత్రి గారికి సమర్పిస్తున్నాం. భావితరాలకు అన్యాయం జరగకూడదనే ఉద్దేశంతో గత 2 సంవత్సరాలుగా దీని మీద పూర్తిగా మేము ప్రయత్నం చేస్తున్నాం.
0: ఎల్నినో ప్రభావం ఉన్నందున రైతులు పప్పుధాన్యాలు, ఆరుతడి పంటలు, నూనె గింజల సాగుపై దృష్టి సారించాలని తెలంగాణ రాష్ట వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు అన్నారు. ఖమ్మం జిల్లా రఘునాథపాలెం మండలం వి వెంకటాయపాలెం వద్ద సాగర్ ప్రధాన కాలువలోకి చేరుతున్న గోదావరి జలాలను జిల్లా కలెక్టర్ టీఎస్ దివాకర్తో కలిసి మంత్రి నిన్న పరిశీలించారు. అనంతరం మాట్లాడుతూ సుమారు 90 కోట్ల రూపాయల వ్యయంతో రాజీవ్ లింక్ కెనాల్ నిర్మాణాన్ని పూర్తి చేసినట్లు తెలిపారు. ఈ కాలువ ద్వారా దాదాపు 2,10,000 ఎకరాలకు సాగునీరు అందుతుందని చెప్పారు. పర్యావరణ పరిరక్షణ ప్రతి పౌరుడి సామాజిక బాధ్యత అని ఆంధ్రప్రదేశ్ గనుల శాఖ మంత్రి కొల్లు రవీంద్ర అన్నారు. కృష్ణా జిల్లా మచిలీపట్నంలో నిర్వహించిన క్లీన్ అండ్ గ్రీన్ కార్యక్రమంలో భాగంగా మంత్రి నిన్న మొక్కలు నాటారు. అనంతరం పారిశుద్ధ్య కార్యక్రమాలు నిర్వహిస్తున్న కార్మికులను మంత్రి సన్మానించారు. రాబోయే తరాలకు కాలుష్యరహిత వాతావరణాన్ని అందించేందుకు ప్రతి ఒక్కరూ మొక్కలు నాటి వాటిని సంరక్షించాలని మంత్రి కోరుతూ,
5: మచిలీపట్నం మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రారంభించడం జరిగింది. చెట్లు పెంపకం ద్వారా భవిష్యత్తులో ఇక్కడ ఒక చక్కటి వాతావరణం వస్తుందని భావిస్తా ఉన్నాం. గౌరవ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ గారు మొక్కల్ని గ్రీన్ కవర్ పెంచాలి, దానికి ఈ వర్షాకాలాన్ని పెద్ద ఎత్తున ఉపయోగించుకోవాలని చెప్పి చెప్పడం జరుగుతూ ఉంది. అందులో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా కూడా మొక్కలు నాటే కార్యక్రమాలు ఒక పక్క, పట్టణాల్లో కూడా ఈ కార్యక్రమాన్ని చేపట్టడం జరుగుతూ ఉంది. ప్రత్యేక కార్యక్రమాలు కూడా తీసుకున్నాం. బ్లాక్ స్పాట్స్ అన్నింటిని కూడా గ్రీన్ స్పాట్స్ గా చేయించడం, పబ్లిక్ ప్లేసెస్ కూడా డెవలప్ చేస్తున్నాం.
0: జాతీయ ప్రసార దినోత్సవాన్ని ఈరోజు జరుపుకుంటున్నాం. మన దేశంలో ప్రప్రథమంగా రేడియో ప్రసారాలు 1927 జూలై 23వ తేదీన ముంబైలో

ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో ప్రారంభమయ్యాయి. దానిని పురస్కరించుకుని ప్రతి ఏటా జులై 23వ తేదీన జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. కాగా దేశంలో పెద్ద సమాచార వ్యవస్థగా ఆకాశవాణి వెలుగొందుతోంది. అనేక ప్రాంతీయ భాషల్లో కార్యక్రమాలు నిర్వహిస్తోంది. సాంస్కృతిక, ఆర్థిక, సామాజిక అంశాలతో కూడిన కార్యక్రమాలను తనదైన శైలిలో ప్రజలు మెచ్చే రీతిలో ప్రసారం చేస్తోంది. అన్నిటికంటే ఆకాశవాణి విభిన్న భాషల్లో ప్రసారం చేసే జాతీయ, ప్రాంతీయ వార్తలు అత్యంత విశ్వసనీయమైనవిగా ప్రజాదరణ పొందుతున్నాయి. ఉపరితల ద్రోణి ప్రభావంతో ఆంధ్రప్రదేశ్లోని శ్రీకాకుళం, విజయనగరం, అల్లూరి సీతారామరాజు, డాక్టర్ బీఆర్ అంబేద్కర్ కోనసీమ, పశ్చిమ గోదావరి, ఏలూరు, కృష్ణా, ఎన్టీఆర్, గుంటూరు, బాపట్ల, మార్కాపురం జిల్లాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు కురిసే అవకాశం ఉందని అమరావతి వాతావరణ కేంద్రం వెల్లడించింది. ఇక తెలంగాణ వ్యాప్తంగా ఈరోజు, రేపు ఒక మోస్తరు వర్షాలు కురుస్తాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. ప్రాంతీయ వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరోసారి. భూ రికార్డుల నిర్వహణ కోసం రూపొందించిన మీ భూమి బ్లాక్ చైన్ పైలట్ ప్రాజెక్టును ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఈరోజు ప్రారంభిస్తారు. తెలంగాణలోని జీహెచ్ఎంసీ, మల్కాజ్గిరి, సైబరాబాద్ కమిషనరేట్ల పరిధిలో కొనసాగుతున్న అభివృద్ది పనులను వేగవంతం చేయాలని ముఖ్యమంత్రి ఏ రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఎల్నినో ప్రభావంతో తాగునీటి ఎద్దడి ఎదురయ్యే ప్రాంతాలపై ప్రత్యేక దృష్టి పెట్టాలని ఆంధ్రప్రదేశ్ ఉప ముఖ్యమంత్రి కె పవన్ కళ్యాణ్ అధికారులకు సూచించారు. గిరిజనుల భూ హక్కులను కాపాడే 1/70 చట్టాన్ని ప్రభుత్వం రద్దు చేయబోదని ఆంధ్రప్రదేశ్ గిరిజన సంక్షేమ శాఖ మంత్రి గుమ్మిడి సంధ్యారాణి స్పష్టం చేశారు. ఆకాశవాణి ప్రాంతీయ వార్తలు ఇంతటితో సమాప్తం.

0: ప్రసార వివరాలు వింటారు. 103.2 మెగాహెట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం ఈ రోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు వింటారు. వినబోయే ముందు ప్రకటన విందాం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
0: ప్రసార వివరాలు వింటారు. మరికాసేపట్లో అనగా 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి ఇక 7:15 ప్రభాత లహరి కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో ముందుగా ప్రబుద్ధ గీతం వింటారు, అనంతరం వాణిజ్య ప్రకటనలు వింటారు. 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస రెస్పిరేటరీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ బి రాజేశ్వర్ గారు, ఫల్మనాలజిస్ట్. 8:00 వేదాంత్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, గైనకాలజిస్ట్. ఇక 8:15 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 8:30 సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇక 9:00 హృదయ రాగాలు, శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాలు వింటారు. పది గంటలకు వివిధ భారతి కార్యక్రమాలు కొనసాగుతాయి సాయంత్రం 5 వరకు. ఇవి ఈ పూట ప్రసారమయ్యే కార్యక్రమాల వివరాలు. ఇక సాయంత్రం ప్రసారంలో 5:00 అభిరుచి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరి సినీ గీతాలు వింటారు. 5:30 లలిత సంగీత కార్యక్రమంలో లలిత గీతాలు వింటారు. 5:45 సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:00 హిందీలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. 6:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. 6:10 ప్రాంతీయ వార్తలు ప్రసారమవుతాయి హైదరాబాద్ కేంద్రం నుండి. 6:20 సంస్కృతంలో వార్తలు ప్రసారమవుతాయి ఢిల్లీ కేంద్రం నుండి. ప్రబుద్ధ గీతం వింటారు. 6:35 సినీ రంజని కార్యక్రమం ప్రసారమవుతుంది. 6:50 వ్యవసాయ సూచనలు ప్రసారమవుతాయి. 7:00 ప్రసార వివరాలు వింటారు. 7:05 తెలుగులో వార్తలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి. కిసాన్ వాణి వ్యవసాయదారుల కార్యక్రమం ప్రసారమవుతుంది. 7:45 వికసిత్ భారత్ కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:00 అభిరుచి, శ్రోతలు ఉత్తరాల ద్వారా కోరి సినీ గీతాలు వింటారు. 8:15 పార్లమెంట్ సమావేశాల సమీక్ష కార్యక్రమం ప్రసారమవుతుంది. 8:30 జానపద సంగీత కార్యక్రమంలో జానపద గీతాలు వింటారు. ఇక 8:45 హిందీలో వార్తలు, 9:00 ఆంగ్లంలో వార్తలు, 9:15 స్పాట్ లైట్. ఈ 3 కార్యక్రమాలు ఢిల్లీ కేంద్రం నుండి రిలే వింటారు. రాత్రి 9:30 ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి కార్యక్రమం ప్రసారమవుతుంది. 10:00 పార్లమెంటు ప్రశ్నోత్తరాల సమయం కార్యక్రమం ప్రసారమవుతుంది ఢిల్లీ కేంద్రం నుండి. రాత్రి 11:00 హిందీలో వార్తలు, 11:05 ఆంగ్లంలో వార్తలతో ఈనాటి కార్యక్రమాలు ముగుస్తాయి. ఇవి ఈ రోజు ప్రసారం చేయబోయే కార్యక్రమాల వివరాలు. ప్రసార వివరాలు విన్నారు. ఆకాశవాణి
2: వార్తలు చదువుతున్నది భమిడిపాటి శరజ్యోత్సన. ముందుగా ఈనాటి ముఖ్యాంశాలు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా జరుగుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పీవీ సింధు, ఆయుష్ శెట్టి, లక్ష్య సేన్లు సింగిల్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఇక వివరాలు. వికసిత్ భారత్ జన ఆందోళన్గా రూపుదిద్దుకోవాలని, ఈ లక్ష్య సాధనలో దేశ యువత కీలక పాత్ర పోషించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. వికసిత్ భారత్ లక్ష్యాలను చేరడంలో గ్రామీణాభివృద్ది, వ్యవసాయం, సాంఘిక సంక్షేమం, అనుబంధ రంగాల పనితీరును సమీక్షించేందుకు మోదీ సంబంధిత ప్రభుత్వ కార్యదర్శులతో నిన్న ఉన్నతస్థాయి సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి చెప్పారు. మంత్రివర్గ కార్యదర్శి, కీలక మంత్రిత్వ శాఖల కార్యదర్శులు, ప్రధానమంత్రి కార్యాలయ ఉన్నతాధికారులు హాజరైన సమావేశాన్ని ఉద్దేశించి మాట్లాడిన ప్రధాని, సంస్కరణలు ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే కాకుండా దేశం సంపూర్ణంగా అభివృద్ది చెందే ప్రయాణాన్ని వేగవంతం చేసేవిగా ఉండాలని చెప్పారు. మారుతున్న కాలానికి అనుగుణంగా ప్రభుత్వ వ్యవస్థలు మరింత సమర్థవంతంగా పనిచేయాలని, వివిధ మంత్రిత్వ శాఖలు విభాగాల అవసరాల గురించి సమగ్రమైన పథకాన్ని రూపొందించాలన్నారు. అభివృద్ది లక్ష్యాలను చేరుకునేందుకు సంపూర్ణ ప్రభుత్వ విధానాన్ని అవలంబించాలని మోదీ అన్నారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నాపత్రాల లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ది పొందేందుకు వినియోగించరాదని సీనియర్ బీజేపీ నేత, కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పేపర్ లీకేజీ అంశం గురించి పరిశోధన కొనసాగుతోందని, ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని చెప్పారు. ఈ అంశాన్ని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తీవ్రంగా పరిగణిస్తున్నారని, పూర్తిస్థాయి శ్రద్దాసక్తులు కనబరుస్తున్నారని, అవసరమైన చర్యలు చేపడుతున్నారని నడ్డా వెల్లడించారు. నీట్ ప్రశ్నాపత్రాల అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని, చర్చ కాలపరిమితిని విపక్షాలే నిర్దేశించవచ్చని సూచించారు. గంభీరమైన ఈ అంశంలోని అన్ని కోణాలను కూలంకషంగా చర్చించి తగిన విధానాన్ని రూపొందించడంలో విపక్షాలు తమవంతు బాధ్యతను పంచుకుని శాశ్వత పరిష్కారం దిశగా ప్రభుత్వంతో కలిసి పనిచేయాలని పిలుపునిచ్చారు.
3: ఏ గంభీర్ మసలా హై, హమే ఇస్ పర్ చర్చా కర్నీ చాహియే, ఔర్ చర్చా కర్నే కా జో సబ్సే అచ్చా మాధ్యమ హై వో హై పార్లమెంట్, ఔర్ హమ్ చర్చా కే లియే తయార్ హై. గహన్ చర్చా కే మాధ్యమ సే ఇస్కీ బారీకియో మే హమ్ జాయే, హమ్నే కిస్ తరీకే ఇస్కో అడ్రెస్ కియా హై, ఔర్ బాకీ సర్కారో కో భీ కిస్ తరీకే సే ఇస్మే అడ్రెస్ కర్నా చాహియే, క్యా బిందు హై జిస్కే బారే మే హమ్కో గహరాయీ సే చింతన కర్కే ఉస్కా హమ్కో కా కోయీ రాస్తా నికాల్నా చాహియే, తాకీ హమారే ఛాత్రో కే సాథ్ అన్యాయ నా.
2: కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ విలేకరుల సమావేశంలో 150 పేపర్ లీకేజీలను ప్రస్తావించారని, వీటన్నింటినీ ప్రభుత్వం సీరియస్గా తీసుకుంటోందని, తగిన చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు. బీజేపీయేతర రాష్ట్రాల్లో జరిగిన ఇటువంటి సంఘటనలను మాత్రం రాహుల్ గాంధీ దాటవేస్తూ సమస్య నుంచి రాజకీయ లబ్ది పొందేందుకు మాత్రమే ప్రయత్నిస్తున్నారని నడ్డా విమర్శించారు.
3: मैं पूछना चाहूंगा विपक्ष के नेता राहुल गांधी जी से कि आप सिलेक्टिव क्यों हैं? आपने यूपीए की और यूपीए के सपोर्टेड सरकारों को, उनकी गवर्नमेंट्स के बारे में आपने क्यों नहीं चर्चा, क्यों आपने अपने आप को उससे अलग रखा? यह स्पष्ट बताता है कि आपका उद्देश्य छात्रों का हित नहीं है, आपका उद्देश्य एजुकेशन की क्वालिटी में बढ़ोतरी हो, स्टूडेंट्स को जस्टिस मिले, इसमें आपका इंटरेस्ट नहीं है.
2: నిన్న ప్రశ్నపత్రాల లీకేజీ అంశంపై పార్లమెంట్లో మాట్లాడిన పార్లమెంటరీ వ్యవహారాల శాఖ మంత్రి కిరణ్ రిజిజు, ప్రభుత్వం చర్చ సిద్దంగా ఉందని చెప్పారు. సభలో జరిగే ఏదైనా చర్చ నిర్దేశిత నిబంధనల ప్రకారమే జరగాలని, కాంగ్రెస్ పార్టీ కొత్త షరతులను విధిస్తూ సభలో చర్చ జరిగేందుకు అడ్డంకులు సృష్టిస్తోందని ఆరోపించారు.
4: सरकार नी पेपर लीक का चर्चा के लिए पूरी तरह से तैयार है और हमने पहले दिन से कहा है. मैं अनुरोध करता हूं कि चर्चा कब होना है, चर्चा का ड्यूरेशन और किस नियम के तहत होना है, माननीय स्पीकर महोदय सारे पार्टी के फ्लोर लीडर से बातचीत करके इसका निर्णय किया जाए. सरकार पूरी तरह से नीट पेपर लीक पे चर्चा करने का तैयार है.
2: నీట్ ప్రశ్నాపత్రం లీకేజీతో పాటు వివిధ సమస్యలపై ప్రతిపక్ష పార్టీల నిరసనల కారణంగా పార్లమెంటు ఉభయ సభలు నేటికి వాయిదా పడ్డాయి. ఆకాశవాణి వార్తలు వింటున్నారు. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఎయిర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. రాష్టపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. ఈ సందర్భంగా ఆమె ఆ దేశ అధ్యక్షుడు నికుసోర్ డాన్, తాత్కాలిక ప్రధాని ఐలీ బోలోజాన్, సెనెట్ అధ్యక్షుడు మిర్సియా అబ్రుడీన్ తదితరులతో సమావేశమవుతారు. పర్యటనలో భాగంగా ముర్ము భారత్ రొమేనియా పార్లమెంటరీ ఫ్రెండ్షిప్ గ్రూప్, బిజినెస్ ఫోరం సభ్యులను కలుసుకుంటారు. అనంతరం స్థానిక భారతీయ సమాజ సభ్యులతో సైతం సమావేశమవుతారు. వివిధ దేశాలతో ద్వైపాక్షిక సంబంధాల బలోపేతం లక్ష్యంగా ఈ నెల 19న ప్రారంభమైన రాష్టపతి విదేశీ యాత్రలో భాగంగా మాల్డోవా, ఉత్తర మాసిడోనియా, రొమేనియా దేశాల్లో పర్యటిస్తున్నారు. ఫిలిప్పైన్స్ మనీలాలో జరుగుతున్న క్వాడ్ విదేశాంగ మంత్రుల సమావేశాల్లో భాగంగా మన విదేశాంగ మంత్రి డాక్టర్ ఎస్ జయశంకర్ కెనడా విదేశాంగ మంత్రి అనితా అహ్మద్తో నిన్న సమావేశమయ్యారు. ఇందుకు సంబంధించి సామాజిక మాధ్యమ వేదికగా పోస్ట్ చేసిన జయశంకర్ పలు రంగాల్లో భారత్ కెనడా సహకారం మరింత మెరుగవుతోందని అన్నారు. ఇరు దేశాల ప్రధానమంత్రులు నిర్దేశించిన సహకార లక్ష్యాల గురించి తాము చర్చించామని వెల్లడించారు. ఇదే సందర్భంలో జయశంకర్ న్యూజిలాండ్ విదేశాంగ మంత్రి విన్స్టన్ పీటర్స్తో సమావేశమై ఇండో పసిఫిక్ భద్రతా పరిస్థితిని గురించి చర్చించారు. ఇరు దేశాల మధ్య నౌకాయాన బలోపేతం గురించి చర్చించారు. ఇక ఆసియా సెక్రటరీ జనరల్ డాక్టర్ కామో కిమ్ కోర్న్తో జరిపిన సమావేశంలో సమగ్ర వ్యూహాత్మక భాగస్వామ్య బలోపేతం గురించి జయశంకర్ చర్చించారు. 2026-30 సమయంలో ఇండియా ఆసియా యాక్షన్ ప్లాన్ గురించి సైతం చర్చించిన ఇరువురు నేతలు రాజకీయ, ఆర్థిక, భద్రత, సాంస్కృతిక రంగాల్లో సంబంధాలను మరింత బలోపేతం చేసుకోవాలని అంగీకరించారు. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశ అభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందజేయడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. దేశ స్వాతంత్ర్యపూర్వ సమయంలో సైతం సమాచార వితరణ, ఐకమత్యాన్ని నిలపడంలో రేడియో పాత్ర మరువలేనిది. ఇక స్వాతంత్ర్యానంతరం అక్షరాస్యత పెంపొందింపు, ఆరోగ్యం, వ్యవసాయం తదితర కీలక అంశాలపై ప్రజలకు అవగాహన కల్పించడంలో రేడియో ప్రముఖ పాత్ర పోషించింది. 1956లో జాతీయ ప్రసార సంస్థకు ఆకాశవాణి అన్న పేరును ఖరారు చేశారు. సినీ గీతాలు ప్రధానాంశంగా ఎంతో ప్రజాదరణ చూరగొన్న వివిధ భారతి ఆకాశవాణి ఛానల్ 1957లో ప్రారంభమైంది. బహుజన హితాయ, బహుజన సుఖాయ అన్న లక్ష్యంతో కొనసాగుతున్న ఆకాశవాణి సేవలు నేటి డిజిటల్ యుగంలో సైతం ప్రజల ఆదరాభిమానాలను చూరగొంటూ కొనసాగుతుండడం విశేషం. 1,012 కోట్ల రూపాయల సమ్మిళిత పెట్టుబడి గల 2 ఎలక్ట్రానిక్ మ్యానుఫ్యాక్చరింగ్ క్లస్టర్ ఈఎంసీలకు కేంద్ర ప్రభుత్వం ఆమోదం తెలిపింది. ఈ రంగంలో భారత్ స్వావలంబనకు ఈ చర్య దోహదపడగలదని భావిస్తున్నారు. కేంద్ర ఎలక్ట్రానిక్స్ ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ విషయాన్ని నిన్న పార్లమెంటుకు ఇచ్చిన లిఖితపూర్వక జవాబులో భాగంగా ప్రకటించారు. ఈ 2 క్లస్టర్లు తమిళనాడులో ప్రారంభం కానున్నాయి. స్కాట్లాండ్ గ్లాస్కో వేదికగా 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు ప్రారంభమవుతాయి. 10 రోజుల పాటు జరిగే ఈ పోటీలకు మన దేశం 125 మంది సభ్యులతో కూడిన క్రీడా బృందాన్ని పంపిస్తోంది. ఒలింపియన్ నీరజ్ చోప్రా, మీరాబాయ్ చాను, లవ్లీనా బోర్గోహాయ్లు మన దేశానికి ప్రాతినిధ్యం వహిస్తున్నారు. 2022 సంచికలో 19 విభాగాల్లో పోటీలు జరగగా ఈసారి 10 విభాగాలకే పోటీలు పరిమితమయ్యాయి. గత సంచికలో భారత్ 61 పతకాలను సాధించడం గమనార్హం. క్రికెట్. భారత్ జింబాబ్వే పురుషుల టీ20 3 మ్యాచ్ల సిరీస్లోని తొలి మ్యాచ్ ఈరోజు జింబాబ్వే హరారేలో ప్రారంభమవుతుంది. శ్రేయస్ అయ్యర్ నేతృత్వంలోని భారత జట్టు 3 టీ20లను ఆడుతుంది. ఇక ఛాంగ్జో వేదికగా జరుగుతున్న చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో మన క్రీడాకారులు లక్ష్య సేన్, పివి సింధు, ఆయుష్ శెట్టిలు ప్రీ క్వార్టర్ ఫైనల్స్కి చేరుకున్నారు. పురుషుల సింగిల్స్లో ఆయుష్ శెట్టి ప్రపంచ 11వ ర్యాంక్ ఆటగాడు అల్ఫీ ఫర్హాన్పై, లక్ష్య సేన్ జపాన్కు చెందిన ప్రత్యర్థిపై విజయం సాధించారు. ముఖ్యాంశాలు మరోసారి. ప్రజా సంక్షేమమే అన్ని సంస్కరణల అంతిమ లక్ష్యంగా ఉండాలని, ప్రజావసరాలే ప్రభుత్వ పథకాల పరమావధిగా ఉండాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ చెప్పారు. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశంలో రాజకీయం తగదని, ఈ అంశాన్ని పార్లమెంట్లో చర్చించేందుకు ప్రభుత్వం సిద్దంగా ఉందని కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. రాష్ట్రపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటిస్తారు. 23వ కామన్వెల్త్ గేమ్స్ ఈరోజు నుంచి స్కాట్లాండ్ వేదికగా ప్రారంభమవుతాయి. చైనా ఓపెన్ బ్యాడ్మింటన్ పోటీల్లో పివి సింధు, ఆయుష్ శెట్టి, లక్ష్య సేన్లు సింగిల్స్ ప్రీ క్వార్టర్ ఫైనల్స్లోకి ప్రవేశించారు. ఆకాశవాణి వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి మధ్యాహ్నం 12:30 జాతీయ వార్తలు వినవచ్చు.
0: ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 7:15 దాటి 48 సెకండ్లు.

విభిన్న కార్యక్రమాల సమాహారం ప్రభాతలహరి కార్యక్రమానికి స్వాగతం. ఈ కార్యక్రమంలో ముందుగా మనం ప్రబోధ గీతం వింటాం. అనంతరం ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవం సందర్భంగా కొన్ని వివరాలు తెలుసుకుందాం. అలాగే వాణిజ్య ప్రకటనలు వింటారు. 7:30 కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస రెస్పిరేటరీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ బి రాజేశ్వర్ గారు, ఫల్మనాలజిస్ట్. ఇక 8:00 వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు, గైనకాలజిస్టు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రబోధ గీతం.

ప్రబోధ గీతం విన్నారు. ఈరోజు ప్రత్యేకత, జాతీయ ప్రసార దినోత్సవం జరుపుకుంటాము, అనగా నేషనల్ బ్రాడ్కాస్టింగ్ డే. 1927లో ఇదే రోజున దేశంలోని తొలిసారిగా బాంబాయి స్టేషన్ నుండి ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా రేడియో ప్రసారాలు ప్రారంభమయ్యాయి. ప్రసార మాధ్యమంగా రేడియో సమాజంపై చూపిన ప్రభావాన్ని, దాని ప్రాముఖ్యతను గుర్తు చేసుకోవడానికి ఈ దినోత్సవం.

0: అని మనం జరుపుకుంటాం. భారతదేశంలో రేడియో ప్రసారాలు 1923లో ప్రైవేట్ రేడియో క్లబ్ ఆఫ్ బాంబే ద్వారా ప్రారంభమయ్యాయి. ఆ తర్వాత 1927 జూలై 23న ఐబీసీ ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ద్వారా అధికారికంగా ప్రసారాలు మొదలయ్యాయి. 1956 నుండి ఈ జాతీయ ప్రసార వ్యవస్థ అధికారికంగా ఆకాశవాణి అని పిలవడం ప్రారంభించారు. బహుజన హితాయ బహుజన సుఖాయ అనే నినాదంతో ఆకాశవాణి దేశంలోని మారుమూల ప్రాంతాలకు సైతం చేరువైంది. టెలివిజన్ మరియు ఇంటర్నెట్ యుగం రాకమునుపు దేశవ్యాప్తంగా ప్రజలకు వినోదాన్ని విజ్ఞానాన్ని అందించిన ఏకైక సాధనం రేడియో. స్వాతంత్రోద్యమ సమయంలో మరియు ఆ తర్వాత దేశ సమైక్యతను కాపాడడంలోనూ వ్యవసాయ విద్య సంబంధిత విషయాలను రైతులకు విద్యార్థులకు చేరవేయడంలో రేడియో అద్భుతమైన పాత్ర పోషించింది. నేడు టెక్నాలజీ అభివృద్ధి చెందడంతో ప్రసార రంగం కూడా ఎంతో విస్తరించి కేవలం రేడియోకే పరిమితం కాకుండా ఎఫ్ఎం కమ్యూనిటీ రేడియోలు, టెలివిజన్ మాధ్యమాలు సమాచారాన్ని వేగంగా ప్రజల చింతకు చేరుస్తున్నాయి. సమాచార స్వేచ్ఛను, భావ ప్రకటన స్వేచ్ఛను చాటి చెప్పే ఈ దినోత్సవం భారతీయ ప్రసార పరిశ్రమ సాధించిన విజయాలను గుర్తు చేసుకోవటానికి మరియు ప్రజా సాధికారతకు ప్రసారాలు ఎంతో అవసరమో తెలియజేయటానికి ఒక గొప్ప అవకాశం. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్, ఎదురు సందులో,
2: ఖలీల్ వాడి, నిజామాబాద్.
1: ఫోన్ 08462253344.
2: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్, బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
3: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి.
2: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
3: సెల్ 9440004837. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
4: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
3: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ,
4: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.
3: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల, ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
4: ద్వారకా నగర్, నిజామాబాద్.
3: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
2: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
3: సంప్రదించండి.
2: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
3: ఖలీల్వాడి, నిజామాబాద్.
2: సెల్ 7799050505.
5: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
3: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
5: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో, పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి.
3: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, అపోజిట్ హోప్ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్. సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్,
2: ఆర్థోపెడిక్, ఎండోక్రైనాలజీ, కార్డియాలజీ, న్యూరో, న్యూరో సర్జరీ, యూరాలజీ, జనరల్ మెడిసిన్,
3: ఇంకా జనరల్ లాప్రోస్కోపిక్ సర్జరీ, డెంటల్ ఫిజియోథెరపీ, రేడియాలజీ, అన్ని ఒకే చోట,
2: 24 గంటలు అత్యవసర సేవలు.
3: NABH గుర్తింపు.
2: సన్ రైజ్ సూపర్ స్పెషాలిటీ హాస్పిటల్, ఖలీల్వాడి, నిజామాబాద్.
0: మరి కాసేపట్లో అనగా 7:30 కంఠేశ్వర ఛాతీ మరియు శ్వాస రెస్పిరేటరీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు ఫల్మనాలజిస్ట్ డాక్టర్ బి రాజేశ్వర్ గారు.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్డ్ గా కనిపిస్తున్నావు.
8: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.
0: ఈ రోజు 8 గంటలకు వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ ఎం వర్షదివ్య తేజ గారు, గైనకాలజిస్టు. నిలయంలో సమయం 7:30. ఇప్పుడు విందాం
9: ఈ కార్యక్రమ ప్రాయోజకులు. కంటేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్.
10: ఫోన్ 2225225.
11: దీర్ఘకాలిక దగ్గు, దమ్ము, ఆయాసం, అస్తమా, అలర్జీ, తరచుగా జలుబు చేయడం, తుమ్ములు రావడం, ఊపిరితిత్తులలో నీరు, చీము చేరడం, ఊపిరితిత్తుల క్యాన్సర్ తో బాధపడడం, ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులకు నాణ్యమైన వైద్యం అందించే హాస్పిటల్ ఇప్పుడు మనకు అందుబాటులోకి వచ్చింది.
9: సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంటేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్.
12: క్షయ వ్యాధి గురించి, అంటే టీబీ వ్యాధి గురించి తెలుసుకోబోతున్నాము. ప్రపంచ వ్యాప్తంగా 10 మిలియన్ల కంటే ఎక్కువగా టీబీ సోకిన వారు ఉన్నారన్నట్టు. అయితే 1.8 మిలియన్ల కంటే ఎక్కువగా ప్రతి సంవత్సరము టీబీ వల్ల మరణాలు సంభవించడం అనేటువంటి జరుగుతుంది. అయితే ప్రపంచ దేశాలతో పోల్చి చూసుకున్నట్లయితే మన దేశంలోనే టీబీ తీవ్రత అనేటటువంటిది అధికంగా ఉంది. మన ఇండియా లోపల 2.5 మిలియన్ల కంటే ఎక్కువగా టీబీ సోకిన వారు ఉన్నారు. ప్రతి సంవత్సరము 4 లక్షల కంటే ఎక్కువ మంది టీబీ వల్ల చనిపోతున్నారు. కాబట్టి ఈ టీబీ వ్యాధి పైన ప్రతి ఒక్కరూ అవగాహన అనేటటువంటిది కలిగి ఉండాలి. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, టీబీ అంటే ఏంది, టీబీ ఎలా వస్తుంది, టీబీ ఎవరికి వస్తుంది, టీబీ ఏ భాగాలకు వస్తుంది అనేటటువంటి క్వశ్చన్లు చాలా మంది అడుగుతూ ఉంటారు హాస్పిటల్స్ లో. అయితే టీబీ అంటే ఏంటంటే, అది ఈ ట్యూబర్క్లోసిస్ అని అంటాము వైద్య పరిభాష లోపల. దాన్ని మనం వాడుక భాష లోపల క్షయ అని అంటాము. క్షయ అంటే క్షీణించడము అని అర్థము. అయితే ఎలా వస్తుందంటే, ఈ మైకోబ్యాక్టీరియం ట్యూబర్క్లోసిస్ అనే సూక్ష్మజీవి బ్యాక్టీరియా మూలంగా ఈ టీబీ అనేటటువంటి వ్యాధి లేదా క్షయ అనేటటువంటి వ్యాధి వస్తుంది. టీబీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు లేదా తుమ్మినప్పుడు లేదా గట్టిగా నవ్వినప్పుడు ఈ టీబీ క్రీములు గాలిలో వ్యాపిస్తాయి. అయితే గాలిలో ఉన్నటువంటి ఈ క్రీములను ఎవరైనా, అంటే రోగ నిరోధక శక్తి తక్కువగా ఉన్నవారు పీల్చితే వారికి టీబీ వస్తుంది. కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ ఈ టీబీ బయట ఉంటుందన్నారు కదా, వాటిని పీల్చినప్పుడు ప్రతి ఒక్కరికి, అంటే ఆరోగ్యవంతులైన ప్రతి ఒక్కరికి వస్తుందా అని అడుగుతూ ఉంటారు. కానీ ఆరోగ్యవంతంగా ఉన్నటువంటి వ్యక్తులకు ప్రతి ఒక్కరికి రాదు. ఎందుకంటే ఎవరైతే టీబీ క్రీములను పీల్చినప్పుడు అవి లోపల ఉండిపోతాయి అన్నట్టు. ఎప్పుడైతే వారి యొక్క వ్యాధి నిరోధక శక్తి తగ్గిందో, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ తగ్గినప్పుడు ఈ టీబీ అనేటువంటిది రావడం జరుగుతుంది. అయితే ఏ భాగాలకు వస్తుందని కొంతమంది అడుగుతూ ఉంటారు. కొంతమంది, సార్ ఇక్కడ మెడపైన గడ్డలైనాయి, కానీ మీరేమో దగ్గు వస్తేనే టీబీ అన్నారు, తిమ్మడొస్తేనే టీబీ అన్నారు, ఇలా చెప్తా ఉంటారు కదా, మరి నాకు ఇక్కడ మెడ భాగంలో గ్రంథులైనాయి కదా అని చెప్తా ఉంటారు. అంటే ఏ భాగంలో టీబీ వస్తుంది అనేటువంటిది అవగాహన కూడా ఉండాలన్నట్టు. అంటే టీబీ అనేది ముఖ్యంగా ఊపిరితిత్తులకు వస్తుంది. అయితే మన శరీరం లోపల గోర్లు, వెంట్రుకలకు తప్పించి శరీరంలోని అన్ని అవయవాలకు టీబీ సోకేటటువంటి అవకాశం ఉంటుంది. అంటే రక్త ప్రసరణ ఉన్నటువంటి ప్రతి అవయవానికి టీబీ సోకొచ్చు. అంటే ఉదాహరణకు ఈ ఊపిరితిత్తుల నుంచి ఆవరించి ఉన్నటువంటి పొరలకు గాని, మెడ భాగాన కొంచెం స్వెల్లింగ్స్ రావడము, అంటే గడ్డలు కావడం గాని, లేదంటే కడుపుకు అబ్డామినల్ ట్యూబర్క్లోసిస్ కానీ, లేదంటే బోన్స్ కు రావడం గాని, తర్వాత స్కిన్ కి రావడము, తర్వాత ఈ కంట్లో గాని చర్మానికి గాని ఇలా ప్రతి అవయవానికి, అంటే గోర్లు వెంట్రుకలకు తప్పించి ప్రతి అవయవానికి టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. మరి ఎవరిలో వస్తుంది టీబీ, ఎవరిలో ఎక్కువ వస్తుంది అనేటటువంటిది కూడా గుర్తుంచుకోవాలి. ఎవరైతే ఈ ఎయిడ్స్ పేషెంట్లు ఉన్నారో వాళ్లలో టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. తర్వాత ఒత్తిడి ఎక్కువగా ఉన్న వాళ్ళు, కొందరు స్ట్రెస్ ఎక్కువగా లోనవుతుంటారు, వాళ్ళలో ఇమ్యూనిటీ పవర్ అనేటువంటి తగ్గిపోతూ ఉంటుంది, దాని మూలంగా ఈ టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. కొంతమంది సరైనటువంటి పౌష్టిక ఆహారము తినని వారిలో, అంటే కొంతమంది ఈ ప్రొద్దున పూట బ్రేక్ఫాస్ట్ ను స్కిప్ చేస్తూ ఉంటారు, అన్నం తినరు ప్రొద్దున పూట. అలాగే ప్రోటీన్ పదార్థాలు తీసుకోరు, అంటే గుడ్డు తినకపోవడం గాని మాంసకృతులు తినకపోవడం గాని ఇలా జరుగుతుంటుంది అన్నట్టు. అంటే ఎవరైతే మంచి ఆహారము అంటే పౌష్టిక ఆహారం తీసుకోరో వాళ్ళు వచ్చే అవకాశం ఉంటుంది. అలాగే కొంతమందికి ఈ హ్యాబిట్స్ మూలంగా, అంటే కొంతమంది స్మోకింగ్ హ్యాబిట్స్ ఉన్న వాళ్ళు గాని ప్రతిరోజు ఈ ఆల్కహాల్ తాగుతున్నటువంటి వ్యక్తుల్లో కూడా ఇమ్యూనిటీ పవర్ తక్కువ ఉంటుంది కాబట్టి వారికి కూడా టీబీ వచ్చేటటువంటి అవకాశం ఉంటుంది. అయితే కొంతమంది దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతుంటారు, చాలా రోజుల నుంచి కొన్ని వ్యాధులతో బాధపడతా ఉంటారు. అంటే ముఖ్యంగా ఏంటంటే ఈ గుండె జబ్బులతో బాధపడే వాళ్ళు గాని, కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు గాని, ఆ తర్వాత ఇంకా ఇతర ఏదైనా సరే దీర్ఘకాలికంగా అంటే ఎక్కువ రోజులు డిసీజ్ తోటి బాధపడుతూ వాళ్ళు దానికి కొన్ని రకాల మందులు, అంటే కార్టికోస్టీరాయిడ్స్ వాడడం మూలంగా ఆస్తమా పేషెంట్లలో గాని, ఇంకా రుమటాయిడ్ ఆర్థరైటిస్ గాని ఇలాంటి దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేటటువంటి వాళ్ళు టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. అదే కాకుండా చిన్నపిల్లల్లో వృద్ధులలో కూడా టీబీ వచ్చే అవకాశం ఉంటుంది. ఎందుకంటే వీరిలో వ్యాధి నిరోధక శక్తి ఇమ్యూనిటీ పవర్ అనేటువంటిది తక్కువగా ఉంటుంది. అయితే మరి టీబీ లక్షణాలు ఎలా ఉంటాయో కూడా తెలుసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. టీబీ లక్షణాలు ఎట్లుంటాయంటే 2 వారాల కంటే ఎక్కువగా దగ్గు రావడము, దగ్గుతో పాటు తెమడ రావడము, సాయంత్రము లేదా రాత్రిపూట జ్వరం రావడము, ఆకలి లేకపోవడము, బరువు తగ్గిపోవడము, అంటే ఒక నెలన్నర లోపల వాళ్ళు 3 నుంచి 4 కిలోలు లేదా 5 కిలోలు బరువు తగ్గిపోవడము, ఆ తర్వాత చెమటలు పట్టడము, తర్వాత నీరసము నిస్సత్వం అనేటటువంటిది ఈ సాయంత్రం పూట గాని రాత్రి పూట గాని ఉంటాయి అన్నట్టు. ఈ లక్షణాలు ఎవరికైనా ఉన్నట్లయితే ఖచ్చితంగా పరీక్షలు చేయించుకోవాల్సినటువంటి అవసరం ఎంతైనా ఉంది. అయితే టీబీ నిర్ధారణకు అతి ముఖ్యమైనటువంటి పరీక్ష ఏంటంటే ఈ దగ్గు, దగ్గుతో పాటు తెమడ వచ్చినప్పుడు ఆ తెమడను ఈ సిబీ నాట్ పరీక్ష చేసినప్పుడు ఆ టీబీని నిర్ధారించవచ్చు. అదే కాకుండా ఒకవేళ కొంతమందికి పొడి దగ్గు వస్తున్నట్లయితే వాళ్ళలో ఎక్స్రే తీయడం మూలంగా గాని, లేదంటే వాళ్ళకు తెమడ రాదు కాబట్టి బ్రాంకోస్కోపీ అనే పరికరాన్ని ముక్కులోంచి పంపించి అక్కడి నుంచి తెమడ తీసి పరీక్షించడం అనేటటువంటిది జరుగుతుంది అన్నట్టు. అదే కాకుండా ఈ ఫైన్ నీడిల్ ఆస్పిరేషన్ సైటాలజీ గాని బయాప్సీ చేయడం మూలంగా టీబీని నిర్ధారించవచ్చు. కానీ అన్నిటికంటే అతి ముఖ్యమైన పరీక్ష ఏంటంటే తెమడ పరీక్ష చేయించుకోవాలి. అది మన గవర్నమెంట్ హాస్పిటల్లో సిబి నాట్ అనే పరికరం ద్వారా ఈ తెమడ పరీక్ష అనేటటువంటిది చేస్తారు. కాబట్టి ఎవరికైతే ఇలా లక్షణాలు ఉన్నాయో వాళ్ళు ఖచ్చితంగా తెమడ పరీక్ష చేయించుకోవాలి. ఇక ట్రీట్మెంట్ గురించి కొంతమంది అడుగుతూ ఉంటారు, సార్ 15 రోజులు వాడితే బాగుంటుందా, అంటే 4 రోజులు వాడితే బాగుంటుందా, చాలా మంది అడుగుతూ ఉంటారు. ఈ టీబీకి ట్రీట్మెంట్ ఖచ్చితంగా క్రమం తప్పకుండా ప్రతిరోజు మందులను 6 నెలల పాటు వేసుకోవాలి. మొదట 2 నెలలు 4 రకాల మందులు వేసుకోవాలి. అందులో ఐసోనియాజిడ్, రిఫామ్సిన్, ఈథంబెటల్, పైరజినమైడ్ అనే మందులుంటాయి. మొదటి 2 నెలల తర్వాత మిగతా 4 నెలలు 3 మందులు వేసుకోవాలి. ఐసోనియాజిడ్, రిఫామ్సిన్, ఈథంబెటల్ ఇలాంటి మందులను వేసుకోవాలి. అయితే కొన్ని వ్యాధి, అంటే కొన్ని రకాల టీబీ వ్యాధులు అంటే ఈ మొండిగా ఉంటాయన్నట్టు, అంటే మొండి టీబీ వ్యాధి అంటాము, దాన్ని వైద్య పరిభాషలో మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ అంటే MDR టీబీ అంటాం అన్నట్టు. అయితే ఇది మందులకు లొంగదు. ఈ మందులకు లొంగనటువంటి మల్టీ డ్రగ్ రెసిస్టెంట్ ట్యూబర్క్యులోసిస్ కి MDR టీబీకి మాత్రము 9 నెలల నుంచి 11 నెలల పాటు లేదా 1 సంవత్సరం నుంచి 1 సంవత్సరం పాటు ఈ చికిత్స అనేటటువంటిది ఉంటుంది. కాబట్టి ఖచ్చితంగా క్రమం తప్పకుండా 6 నెలలు టీబీ మందులు ప్రతిరోజు వేసుకున్నట్లయితే ఖచ్చితంగా టీబీ వ్యాధి అనేటువంటిది తగ్గిపోతుంది. అయితే కొంతమంది అడుగుతూ ఉంటారు, మరి మందులు వాడేటప్పుడు ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, మరి ఎలాంటి ఆహారాన్ని తినాలి అని కొంతమంది అడుగుతూ ఉంటారు. అయితే మందులు క్రమం తప్పకుండా ఆర్ఎన్టీసీపీ డాట్స్ ప్రొవైడర్ చెప్పినట్లు వినాలి. అదేవిధంగా ఛాతీ ఊపిరితిత్తుల వైద్య నిపుణులు పల్మనాలజిస్ట్ చెప్పిన విధంగా వాడాలి. 6 నెలలు ఖచ్చితంగా వాడాలి. ప్రతిరోజు ఎట్టి పరిస్థితులలో మందులు ఆపరాదు. ఒకవేళ మధ్యలో మందులు మానివేస్తే మళ్లీ తిరిగి మొదటి నుంచి మందులు వాడాల్సిన పరిస్థితి వస్తుంది. కాబట్టి ఖచ్చితంగా ప్రతిరోజు మందులు వాడాలి. ప్రతిరోజు ఉడికించినటువంటి కోడిగుడ్డు తినాలి. వారానికి 2 సార్లు లేదా 3 సార్లు మాంసాహారం, అది చికెన్ అయితేనేమి, మటన్ అయితేనేమి, చేపలైతేనేమి, ఖచ్చితంగా తీసుకోవాలి. అదేవిధంగా ప్రతిరోజు ఒక పెద్ద గ్లాస్ పాలు తాగాలి. అదేవిధంగా పండ్లు ఫలాలు మంచిగా తీసుకోవాలి. మందులు పడనట్లయితే డాక్టర్ గారిని సంప్రదించాలి. అన్నిటికన్నా ముఖ్యంగా ఏంటంటే టీబీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు ఖర్చు అడ్డు పెట్టుకోవాలి. అలా అడ్డు పెట్టుకున్నట్లయితే వాళ్ళ స్నేహితులను గాని కుటుంబ సభ్యులను గాని వాళ్లకు టీబీ రాకుండా ఇతను కాపాడొచ్చు. అయితే టీబీ సోకినటువంటి వ్యక్తి స్నేహితులు గాని కుటుంబ సభ్యులు గాని వాళ్లకు లక్షణాలు ఉన్నట్లయితే ఖచ్చితంగా తెమడ పరీక్ష అనేటటువంటిది చేయించాలి. టీబీ వ్యాధిపై అవగాహన పెంచుకుని సమాజం లోపల టీబీ ఉన్నటువంటి వ్యక్తులు గాని లేదంటే టీచర్లు గాని లాయర్లు గాని తర్వాత లెక్చరర్లు గాని తర్వాత ఈ సిస్టర్స్ గాని వార్డ్ బాయ్స్ గాని ఇలా అవగాహన కలిగి ఉన్నోళ్ళు, టీబీ పైన అవగాహన కలిగి ఉన్న వాళ్ళందరూ ఈ ప్రసార సాధనాల ద్వారా అయితేనేమి, పేపర్ల ద్వారా అయితేనేమి టీబీ పైన అవగాహన కల్పించినట్లయితే టీబీ రహిత సమాజాన్ని చూడవచ్చు. అదే కాకుండా ఈ మందులు వాడేటప్పుడు ఇంకా చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. షుగర్ ఉన్న వాళ్ళు షుగర్ ను కంట్రోల్లో పెట్టుకోవాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే షుగర్ ను కంట్రోల్లో పెట్టుకోకుండా టీబీ మందులు వాడుతూ ఉంటారు. అది చాలా తప్పు. షుగర్ కంట్రోల్లో ఉంటే టీబీ కూడా కంట్రోల్లో ఉంటుంది. ఒకవేళ షుగర్ ఎక్కువగా ఉన్నట్లయితే టీబీ అనేటటువంటిది ఈ తగ్గడం అనేటువంటిది కొంచెం లేట్ అవుతా ఉంటుంది. అయితే ఎవరైతే బీడీ గాని సిగరెట్ గాని ఏదైనా వ్యసనానికి అలవాటు పడ్డట్లయితే ప్రతిరోజు మందు తాగుతున్నట్లయితే వాళ్ళు ఖచ్చితంగా అంటే ఒక పద్ధతి ప్రకారం బీడీని సిగరెట్ ని మానేయాలి. అదేవిధంగా మందు తీసుకోకపోతే బాగుంటుంది. సో ఎవరైతే ఈ దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడుతున్నారో అంటే ముఖ్యంగా ఈ ఆస్తమా పేషెంట్లు గాని తర్వాత ఈ సీఓపీడీ పేషెంట్లు గాని అదేవిధంగా ఈ స్ట్రెస్ తో బాధపడేటువంటి వ్యక్తులు గాని గుండె సంబంధిత వ్యాధులు ఉన్న వాళ్ళు గాని తర్వాత కిడ్నీ సంబంధిత వ్యాధులతో బాధపడే వాళ్ళు చాలా జాగ్రత్తలు తీసుకోవాలి. అంటే వాళ్ళ ఇమ్యూనిటీని పెంచుకోవడానికి ప్రతిరోజు నడక అంటే ప్రతిరోజు వాకింగ్ చేయడం గాని తర్వాత మంచి ఆహారం తీసుకోవడం మూలంగా గాని అదేవిధంగా యోగా మెడిటేషన్ చేయడం మూలంగా గాని స్ట్రెస్ తగ్గించుకోవడం మూలంగా ఈ వ్యాధి నుంచి బయటపడేటటువంటి అవకాశం ఉంది. అదేవిధంగా ఊర్లో డాట్స్ ప్రొవైడర్ చెప్పినట్టు 6 నెలల కోర్సు ఎట్టి పరిస్థితుల్లో వాడాలి. కొంతమంది ఏం చేస్తుంటారంటే ప్రైవేట్ లో డాక్టర్స్ నా దగ్గరకు వచ్చే కొంతమంది పేషెంట్లు ఒక 2-3 ఏమైందంటే వాళ్ళు నా దగ్గర మెడిసిన్స్ వాడుతున్నారు, అదే విధంగా అక్కడ ఇంటికి వెళ్లిన తర్వాత ఈ డాట్స్ ప్రొవైడర్ ఇచ్చే మెడిసిన్స్ కూడా వాళ్ళు వేసుకుంటున్నారు. దాని మూలంగా ఏమవుతుందంటే కిడ్నీ గాని లివర్ సంబంధిత వ్యాధులు, కిడ్నీ లివర్ ఫెయిల్యూర్ వచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి అలా వాడకూడదు. ఒకవేళ అలా ఎవరైనా మీకు అక్కడ ఊర్లో మీకు ఏమైనా టీబీ మందులు ఇచ్చినట్లయితే ఖచ్చితంగా డాక్టర్ గారిని అడగాలి. వాళ్ళకి ఫోన్ చేసి ఎవరైతే టీబీ మందులు ఇచ్చినటువంటి డాక్టర్ ఉన్నారో వాళ్ళకి ఫోన్ చేసి అడగాలి, ఇక్కడ కూడా టీబీ మందులు ఇస్తున్నారు, ఇవి వాడాలా వద్దని. సో ఎవరైతే ప్రైవేట్ టీబీ మందులు వాడుతున్నారో వారు మిగతా ఎవరి మందులు వాడకూడదు. ఒకవేళ వాడతా అని అనుకున్నట్లయితే ప్రైవేట్ మందులు ఆపేసి ఆ మందులు వాడాలి. ఎట్టి పరిస్థితుల్లో 2 మందులు ఒకేసారి వాడకూడదు. దాని మూలంగా దుష్పరిణామాలు సంభవించే అవకాశం ఉంటుంది. సో అదేవిధంగా ఈ ప్రభుత్వ చర్యలు కూడా చాలా ఉన్నాయి. వారికి టీబీ పేషెంట్లకు ఎంతో సహకారం చేస్తా ఉంది. వారికి నెలకు 500 రూపాయలని ప్రోత్సాహంగా అందిస్తా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరు దాన్ని యూజ్ చేసుకోవాలి. అదేవిధంగా ఎట్టి పరిస్థితులలో మందులను ఆపరాదు. అదేవిధంగా టీబీ ఉన్నటువంటి వ్యక్తి దగ్గినప్పుడు అంటే సినిమా హాల్లో గాని తర్వాత బస్టాండ్లలో గాని తర్వాత రైల్వే స్టేషన్ లో గాని జన సమూహము ఉన్నటువంటి ప్రదేశాల్లో దగ్గకూడదు. ఒకవేళ దగ్గొచ్చినట్లయితే ఖచ్చితంగా కర్చీఫ్ గాని మూతికి మాస్క్ గాని పెట్టుకుంటే బాగుంటుంది. ఇలాంటి జాగ్రత్తలు పాటించినట్లయితే తనను తాను టీబీ వ్యాధి నుంచి లేదా క్షయవ్యాధి నుంచి రక్షించుకోవడమే కాకుండా తన కుటుంబ సభ్యులను గాని తన స్నేహితులను గాని తర్వాత సమాజాన్ని కూడా రక్షించిన వాళ్ళవుతారు. టీబీ వ్యాధిని మన

0: దేశం నుంచి మన ప్రపంచం నుంచి ప్రాణదూలి ఈ సమాజ శ్రేయస్సుకు ఉపయోగపడిన వారు అవుతారు.
1: కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస సంబంధ వ్యాధుల ఎమర్జెన్సీ హాస్పిటల్. శ్వాసకోశ సంబంధ వ్యాధులు మనల్ని ఊపిరాడనీయకుండా చేస్తాయి. ఎంతకు తగ్గని గురక COPD, ILD లాంటి దీర్ఘకాలిక వ్యాధులకే కాకుండా బ్రాంకైటిస్, ఇంకా సిగరెట్ తాగటం వల్ల వచ్చే వ్యాధులకు వైద్యం అందించడంలో సుదీర్ఘ అనుభవం ఉన్న వైద్యులు డాక్టర్ బి రాజేశ్వర్ గారు.
2: సంప్రదించాల్సిన చిరునామా డాక్టర్ బి రాజేశ్వర్, ఛాతి వ్యాధుల వైద్య నిపుణులు మరియు క్రిటికల్ కేర్ స్పెషలిస్ట్, కంఠేశ్వర హాస్పిటల్, దీపా హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు కంఠేశ్వర హాస్పిటల్, దీప హాస్పిటల్ బిల్డింగ్, ద్వారకానగర్, నిజామాబాద్.
1: ఫోన్ 225225.
3: ఇంతవరకు మీరు కంఠేశ్వర ఛాతి మరియు శ్వాస రెస్పిరేటరీ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు. ఈ కార్యక్రమంలో పాల్గొన్నవారు డాక్టర్ బి రాజేశ్వర్ గారు, ఫల్మనాలజిస్టు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్ నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్ హైదరాబాద్.
6: బృందావన్ హాస్పిటల్ ఇప్పుడు నూతన భవనంలో 24/7 సేవలు అందిస్తుంది. మూత్రపిండంలో రాళ్లు తీయడం, ప్రోస్టేట్ గ్రంథి ఆపరేషన్ చేయడం, సాధారణ కాన్పులు, పెద్ద ఆపరేషన్లు, సంతాన సాఫల్యతకై ప్రత్యేక చికిత్సతో పాటు అన్ని రకాల క్యాన్సర్ చికిత్సల్ని కూడా అందిస్తోంది బృందావన్ హాస్పిటల్. డాక్టర్ బండారి నవీన్ భాస్కర్ యూరాలజిస్ట్, డాక్టర్ బండారి ఉషా నవీన్ గైనకాలజిస్ట్. బృందావన్ హాస్పిటల్, ద్వారకా నగర్, నిజామాబాద్.
7: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
8: ప్రకటనలు విన్నారు. ఈరోజు 8 గంటలకు వేదాంత్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో పాల్గొంటారు డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ గారు, గైనకాలజిస్ట్.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం ప్రభాత లహరి కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. గమనిక విన్నారు. వింటున్న శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 26వ తేదీ ఆదివారం ఉదయం 7:30 వైష్ణవి హాస్పిటల్ సరస్వతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో సంతాన సాఫల్యతకు జాగ్రత్తలు, ఇంకా స్త్రీలలో ఎదురయ్యే అన్ని రకాల సమస్యలకు పరిష్కార మార్గాల గురించి ప్రసూతి వైద్య నిపుణురాలు డాక్టర్ కె సవితారాణి గారు తెలియజేస్తారు.

ప్రభతలహరి కార్యక్రమం వింటున్న శ్రోతలకు మరో గమనిక. ఈ నెల 25వ తేదీ అనగా శనివారం ఉదయం 7:30 ఫోరెన్సిక్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో దగ్గు, దమ్ము, ఆస్తమా, ఆయాసం, అలర్జీ, గురక సమస్యలు, బ్రాంకైటిస్, ఊపిరితిత్తుల్లో నీరు చేరడం, ఊపిరితిత్తుల ఇన్ఫెక్షన్ లాంటి సమస్యల గురించి ఊపిరితిత్తుల వ్యాధుల వైద్య నిపుణురాలు పల్మనాలజిస్టు డాక్టర్ వి హరితకృష్ణ గారు శ్రోతలకు తగిన సలహాలు, సూచనలు అందిస్తారు. ఈ కార్యక్రమం ఈ నెల 25వ తేదీ శనివారం ఉదయం 7:30 గమనిక విన్నారు.

0: శ్రోతలు మీరు వింటున్నారు ప్రభాతలహరి కార్యక్రమం. వింటున్న శ్రోతలకు మరో గమనిక, ఈ నెల 25వ తేదీ అనగా శనివారం ఉదయం 8 గంటలకు ఫోరెన్సిక్ హాస్పిటల్ ప్రగతి నగర్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో కడుపులో ఛాతిలో మంటగా ఉండటం, అజీర్తి, మలబద్ధకం వేధించటం, తరచుగా వాంతులు వెక్కిళ్లు రావటం, ఇంకా పచ్చకామెర్లు, రకరకాల అల్సర్ వ్యాధుల గురించి గ్యాస్ట్రో ఎంట్రాలజిస్ట్ మరియు ఎపిటాలజిస్ట్ డాక్టర్ ఎం అభిషేక్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు. నిన్నంలో సమయం 8 గంటలకు వస్తుంది. ఇప్పుడు విందాం వేదాంష్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం.
1: ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంష్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతి నగర్, నిజామాబాద్. వేదాంష్ హాస్పిటల్.
2: పెళ్లై చాలా ఏళ్లైనా సంతానం లేదని చింతిస్తున్నారా? మాతృత్వానికి నోచుకోక దిగులు చెందుతున్నారా?
1: ఇప్పుడు ఆ అవసరమే లేదిక. సంతాన సాఫల్యతకు విశ్వసనీయమైన చిరునామా వేదాంష్ హాస్పిటల్.
2: సంతాన సాఫల్యతలో ప్రత్యేక శిక్షణ పొందిన డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ గారు ఇప్పుడు మన నిజామాబాద్ లో పూర్తికాలం సేవలందిస్తున్నారు.
1: మీరు సంప్రదించవలసిన చిరునామా డాక్టర్ ఎం వర్షా దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్, గైనకాలజిస్ట్, వేదాంష్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతి నగర్, నిజామాబాద్.
3: శ్రోతలకు నమస్కారం. ఈరోజు మనకు తెలుసుకోవాల్సిన టాపిక్ ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ. దీనివల్ల వచ్చే ప్రాబ్లమ్స్ ఏంటి, ఇది ఎందుకు ఏర్పడుతుంది, దీంతో వచ్చే పరిస్థితుల్లో ఎలా ఎదుర్కోవాలి, ట్రీట్మెంట్ ఏంటి అనేది మనం ఈరోజు తెలుసుకుందాం. నార్మల్గా ప్రెగ్నెన్సీ అంటే హస్బెండ్ కణాలు, భర్త కణాలు అన్నవి భార్య గర్భాశయంలోకి ప్రవేశించి ట్యూబ్స్ ద్వారా భార్యలో రిలీజ్ అయిన ఎగ్స్తో ఫర్టిలైజ్ అవుతే మనకు ప్రెగ్నెన్సీ వస్తుంది. నార్మలీ ఈ కలయిక జరిగినప్పుడు వచ్చే పిండం అన్నది ట్యూబ్లో నుంచి మళ్ళీ గర్భసంచిలోకి మనకు రావాలి. కానీ ఇలాంటి పరిస్థితుల్లో ఏంటంటే మనకు ట్యూబ్స్లో నుంచి రాకుండా ప్రెగ్నెన్సీ అన్నది మనకు గర్భసంచిలోకి కాకుండా అయితే ట్యూబ్లోనో ఓవరీలోనో ఇంకెక్కడైనా ప్లేస్లోకి వెళ్ళి అక్కడే స్టార్ట్ అవుతుందన్నమాట. ఇలా చేస్తే ఏంటంటే నార్మల్ పరిస్థితుల్లో మనకు గర్భసంచి అన్నది స్ట్రెచ్ అవుతుంటుంది. పిండం పెరిగిన కొద్దీ గర్భసంచి అన్నది పెరుగుతూ పిండం ఎదుగుదలకు హెల్ప్ చేస్తుంది. కానీ ఈ పిండం గర్భసంచిలోకి వెళ్లకుండా మనకు ట్యూబ్లో కానీ ఓవరీలో కానీ అండాశయంలో కానీ ఇంకెక్కడైనా ఉంటే అది ఎదుగుదలకు అయ్యే పరిస్థితులు అక్కడ ఉండవు. దానివల్ల మనకు ఏర్పడే ప్రమాదాలు అన్నవి ఎక్కువగా ఉంటాయి. ట్యూబ్లో పిండం పెరుగుతూ ఉంటే అంత స్ట్రెచబిలిటీ ఉండదు ట్యూబ్కి, సో ట్యూబ్ పగిలిపోయే ఛాన్స్ ఉంటుంది. ఇది ఎమర్జెన్సీ. నార్మల్లీ ప్రెగ్నెన్సీకి సంబంధించిన వాటిలో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనేది చాలా ఎమర్జెన్సీ, అత్యవసరమైన పరిస్థితి అన్నమాట. ఏ టైంలో అయినా దీన్ని వెంటనే డయాగ్నోస్ చేసి ఈజీ ట్రీట్మెంట్, ఎంత త్వరగా ట్రీట్మెంట్ తీసుకుంటే అంత బాగుంటుంది. ఇది నార్మల్లీ ఎందుకు వస్తుంది, నార్మల్ ప్రెగ్నెన్సీస్ కాకుండా ఎందుకు వస్తుంది అంటే ట్యూబ్లో కదలిక సరిగ్గా లేకపోవడం వల్ల. ట్యూబ్లో కదలిక మామూలుగా అండాశయం సైడ్ నుంచి గర్భసంచి వైపు ఉండాలి. కానీ ఇది గర్భసంచి వైపు రాకుండా ట్యూబ్లోనే ఉండిపోవడము, ట్యూబ్ నుంచి బయటకు వచ్చి అండాశయంలో పెరగడము, ఇలాంటివి జరగడం వల్ల మనకు అక్కడ ఆ ప్రెగ్నెన్సీ అనేది అక్కడ ఫామ్ అవుతుంది. దాన్నే ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ అనగా పిలుస్తారన్నమాట. ఇది మెయిన్ విషయం మనకి. ఇది ఎలా వస్తుంది, ఏంటి అనేది సరిగ్గా గుర్తించకపోతే ఏమవుతుంది అనేది మనం ఇప్పుడు తెలుసుకుందాం. ఇది ఎన్ని రకాలుగా రావచ్చు. ఒకటి, అది కదలకపోవడం వల్ల ట్యూబ్లోనే రావడం. సెకండ్ వన్, రివర్స్లో కదిలి, నార్మల్గా గర్భసంచి వైపు కాకుండా రివర్స్లో కదిలి అండాశయంలో రావడం కానీ, లేదు అంటే వెళ్ళి ఇంకెక్కడన్నా పొట్టలో ఇంకా వేరే ప్లేస్లో రావడం కానీ, ఈ రెండు జరగవచ్చు. లేదు, గర్భసంచి వైపే వస్తుంది కానీ ఎక్కువగా కదిలి కిందికి గర్భాశయం మూతి వైపు రావడం కానీ, దాని సర్వైకల్ ఎక్టోపిక్ అంటారన్నమాట. ఈ 4 ఛాన్సెస్ అనేవి ఎక్కువగా కామన్గా జరుగుతాయి. ఎక్కడైనా ఉండొచ్చు కానీ ఇవి మోస్ట్ కామన్గా అయ్యే ప్లేసెస్. దానికి కారణాలు, ఒకటి మూమెంట్, సెకండ్ వన్ గర్భసంచికి ఇన్ఫెక్షన్, ప్రాపర్ ప్లేసెస్ ఇన్ఫెక్షన్ ఉండడం వల్ల ఇలా జరగవచ్చు. ఇంకొకటి ఏంటంటే ఆ ట్యూబ్లో కదలికను మార్చడం మనం ఏదైనా ఇన్వాలంటరీగా చేసినప్పుడు, అంటే ట్యూబ్కి ఏమన్నా ఆపరేషన్ చేసినా, ట్యూబ్లో ఇన్ఫెక్షన్ ద్వారా మందులు వాడినప్పుడు కానీ, ఇన్ఫర్టిలిటీ అంటే పిల్లలు కావడానికి ట్రీట్మెంట్ తీసుకున్నా, ఇలాంటి పరిస్థితుల్లో ఏమవుతుందంటే మనకు ఆ మూమెంట్, ట్యూబ్లో ఉన్న మూమెంట్ సరిగ్గా ఉండదు. దానివల్ల ఈ ప్రాబ్లం అనేది మనకు ఎక్కువగా వస్తుంది. దీన్ని మనం అంత త్వరగా గుర్తించుకుంటే అంత మంచిది. మనకు ఎలా గుర్తించుకోవాలి, నార్మల్గా ఇది నార్మల్గా ప్రెగ్నెన్సీ లాగే నెలసరి ఆగిపోవడం, నెలసరి స్కిప్ అవ్వడం అన్నది కామన్గా జరిగే ప్రాబ్లం. కానీ దాంతో పాటుగా మనకు అయితే కడుపు నొప్పిగానే ఉంటుంది. లేదు అనుకుంటే కొంచెం కొంచెంగా లైట్ స్పాటింగ్, బ్లీడింగ్ అవ్వడం కానీ ఇలాంటివి ఏమన్నా జరగవచ్చు. ఇంకా ఏంటంటే ఈ ఒక్కొక్కసారి ఏంటంటే ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వచ్చినప్పుడు ట్యూబ్ పెరుగుతూ పెరుగుతూ ఉంటే పగిలిపోయే ఛాన్స్ ఎక్కువగా ఉంటుంది. ఎందుకంటే గర్భసంచి అంత ఎలాస్టిసిటీ, అంత స్ట్రెచ్ అయ్యే కెపాసిటీ అనేది ట్యూబ్కు ఉండదు. అక్కడ పెరుగుతూ పెరుగుతూ ఉంటే ఆ ప్లేస్ సరిపోక అది పగిలిపోతుంది. అలాంటప్పుడు ఏంటంటే బ్లీడింగ్ ఎక్సెసివ్గా, ఎక్కువగా బ్లీడింగ్ అనేది మన అబ్డోమిన్లోకి పొట్టలో అవ్వడం వల్ల షాక్ అవుతుంది అనమాట. లోపల ఎక్కువగా బ్లీడింగ్ అయ్యి ఇంటర్నల్ బ్లీడింగ్ ఎక్కువగా అవ్వడం వల్ల షాక్లోకి వెళ్తారు. బీపీ పడిపోతుంది, కళ్ళు తిరిగి పడిపోవడం కానీ, ఎక్కువగా రక్తహీనత కానీ ఇలాంటివి వచ్చే ఛాన్సెస్ ఎక్కువగా ఉంటాయి. మ్యాక్సిమంగా మనం వెంటనే గుర్తించడం, ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా గుర్తించగలగాలి. అందుకే ప్రతి ప్రెగ్నెన్సీలో ఏ పేషెంట్కైనా పీరియడ్ స్కిప్ అయ్యాక వచ్చే, ఫస్ట్ టైం వచ్చే ప్రెగ్నెన్సీలో స్కాన్ చేసి డేటింగ్ స్కాన్ అండ్ ప్లేస్మెంట్ స్కాన్ ఇస్ కంపల్సరీ. అది గర్భసంచిలో ఉందా లేదా డిసైడ్ చేస్తుంది, దాంతోపాటు వచ్చిన ప్రెగ్నెన్సీ అనేది మనకు టైమింగ్ని కూడా డిసైడ్ చేస్తుంది అనమాట. సో అందుకే ఎర్లీగా వచ్చినప్పుడు ఎర్లీ స్కానింగ్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. దాన్ని ఎప్పుడు ఎవరు స్కిప్ చేయకూడదు. ఫస్ట్ స్కాన్లో ఎలా గుర్తిస్తాం మనం దీన్ని? ఫస్ట్ యూరిన్ ప్రెగ్నెన్సీ టెస్ట్. యూరిన్లో మామూలుగా మనం ఇంట్లో చేసుకుంటాం కదా ప్రెగ్నెన్సీ టెస్ట్, అలాగే చేసుకుంటాం, అది పాజిటివే వస్తుంది. కానీ కొంచెం కొంచెంగా స్పాటింగ్ అవుతూ ఉంటుంది, కడుపు నొప్పి. ఏ ట్యూబ్లో ప్రెగ్నెన్సీ వస్తే అటువైపుగా మనకు పెయిన్ ఉంటుంది ఎక్కువగా, అది గమనించుకోవడం, ఇలాంటివన్నీ మెయిన్గా ఉంటాయన్నమాట. దీన్ని ఎలా డయాగ్నోస్ చేస్తారు? ఫస్ట్ ఎర్లీ స్కానింగ్లో చేస్తే ప్రెగ్నెన్సీ శాక్ అన్నది, గర్భధారణ అన్నది మనకు యుట్రస్లో ఉండకుండా మనకు కనిపించదు. యుట్రస్లో మెయిన్ అది. దాని ద్వారా తర్వాత ట్రేస్ చేస్తూ పోతే ఒకవేళ ట్యూబ్లో ఉంటే పిండం పెరిగేది, కానీ ఆ పిండం పెరగడానికి కావాల్సిన పరిస్థితులన్నీ మన గర్భసంచిలో ఉండకుండా ట్యూబ్లో ఉంటాయి. ఒకవేళ అది ట్యూబల్ ప్రెగ్నెన్సీ, అంటే ట్యూబ్లో వచ్చే ప్రెగ్నెన్సీ అయితే ట్యూబ్లో ఉంటాయి, ఓవరీలో వచ్చే ప్రెగ్నెన్సీ అయితే మనకు ఓవరీలో ఎక్కువగా కనిపిస్తూ ఉంటాయన్నమాట. ఇలా మనం అల్ట్రాసౌండ్ ద్వారా డయాగ్నోస్ చేస్తూ ఉంటాం. ఇలా మనం తెలుసుకున్న తర్వాత దాన్ని మనం ఎలా ట్రీట్మెంట్ చేయాలి, ఎలా చూసుకోవాలి, ఎంత త్వరగా వీలైతే అంత తొందరగా చేయడం అనేది వెరీ ఇంపార్టెంట్. ట్యూబ్ పగిలిన తర్వాత మనకు లోపల బ్లీడింగ్ అవుతూ ఉంటుంది కాబట్టి ఫస్ట్ రక్తహీనతను మనం కరెక్ట్ చేసుకోవాలి. లేదు అంటే ఇంకా షాక్లోకి బీపీ ఎక్కువగా ఫాల్ అవుతూ ఉంటుంది. సో అది కాకుండా ఉండాలంటే మనం మామూలుగా సెలైన్ లెక్కించుకోవడం కానీ, లేదు అంటే ఖచ్చితంగా రక్తం ఎక్కించుకొని దానికి తగ్గట్టు ట్రీట్మెంట్ అనేది కంపల్సరీగా ఉంటుందన్నమాట. దానికి మెడికల్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, సర్జికల్ ట్రీట్మెంట్ అవ్వచ్చు, మందుల ద్వారా కూడా ట్రై చేయొచ్చు. కానీ దానికి చాలా చిన్నగా ఉండాలి ట్యూబ్లో ఉండే ప్రెగ్నెన్సీ. ఎంత ఎర్లీగా డయాగ్నోజ్ అయితే అలా ట్రీట్మెంట్ చేసుకోవచ్చు, దానికి మందులు వాడచ్చు. కానీ ఆ మందులతో వాడే రిస్క్లో కూడా ఒక్కొక్కసారి ట్యూబ్ పగిలిపోయే రిస్క్ ఉంటుంది. అలాంటి సిచ్యువేషన్ వస్తే మాత్రం ఖచ్చితంగా ఆపరేషన్కి వెళ్లాల్సిందే మనం, ఎమర్జెన్సీగా, ఎనీ టైం ఎనీథింగ్. ఎందుకంటే తల్లి ప్రాణాలు కాపాడుకోవడం అనేది మనకు చాలా ఇంపార్టెంట్. ఆ బేబీ ఇంకా ఎదుగుదల ఎలాగో ఉండదు, కానీ తల్లి ప్రాణం కాపాడడం చాలా ఇంపార్టెంట్ కాబట్టి ఖచ్చితంగా సర్జరీకి వెళ్లాల్సిందే మనము, సర్జికల్ ట్రీట్మెంట్ చేయాల్సిందే. దానికి రెండు ఆప్షన్స్, అయితే ఓపెన్ ప్రొసీజర్ ద్వారా చేసుకోవచ్చు, లేదు అంటే లాప్రోస్కోపీ కరెంటు ద్వారా కూడా చేసుకోవచ్చు. ఎక్కడైతే ఆ ప్రెగ్నెన్సీ వచ్చిందో, ఆ పగిలిపోయిన ప్రెగ్నెన్సీ ఉందో, దాన్ని మనం ఆ ట్యూబ్ని తీసేయడం ద్వారా మనం తల్లి ప్రాణాలు అనేది కాపాడుకోవడం జరుగుతుంది. ఈ రప్చర్ అయింది ప్రెగ్నెన్సీ అంటే దానికి ట్రీట్మెంట్ అది తప్ప వేరే ఇంకొక ఆప్షన్ లేదు. అండ్ ఒకవేళ మెడికల్ ట్రీట్మెంట్ అంటే మందులు తీసుకోవడం వల్ల ప్రెగ్నెన్సీ వెళ్ళలేదు అనుకోండి, అలాంటి టైంలో సాల్పింగ్ గాస్టమీ అంటారు, అంటే ట్యూబ్ని కాపాడే పద్ధతి. ట్యూబ్ని ఎలా కాపాడతాం, జస్ట్ ట్యూబ్ పైన హోల్ చేసేసి అందులో ఉన్న పిండం అదంతా తీసేసి మళ్ళీ కుట్టేస్తారు. అది ఫెయిల్యూర్ ఛాన్సెస్ అనేది ఎక్కువగా ఉండొచ్చు, మళ్ళీ నెక్స్ట్ టైం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ ఛాన్సెస్ ఎక్కువ ఉండొచ్చు. ఎందుకు అంటే మనం ట్యూబ్లో ఉన్న అనాటమీని కానీ ట్యూబ్ని కానీ మనం ఎఫెక్ట్ చేస్తున్నాం కాబట్టి, ట్యూబ్కి జరిగే సర్జరీ కాబట్టి దానివల్ల మనకి ఇంకే నెక్స్ట్ టైం ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ వచ్చే ఛాన్సెస్ ఉండొచ్చు. బట్ అత్యవసర పరిస్థితుల్లో ట్యూబ్ మనకు కావాలి నెక్స్ట్ ఛాన్సెస్ ఆఫ్ ప్రెగ్నెన్సీకి అనుకుంటే ట్యూబ్ని కాపాడే పద్ధతి ద్వారా కూడా చేయొచ్చు. కానీ నెక్స్ట్ రికరెన్స్ ఛాన్సెస్ తక్కువ ఉండాలి, నెక్స్ట్ టైం మనకు హెల్దీ ప్రెగ్నెన్సీ రావాలి అంటే ఈ ట్రీట్మెంట్స్ అన్ని కంపల్సరీగా తీసుకోవాలి, తల్లి ప్రాణాలు అన్నవి కాపాడుకోవాలి. ఇది మెయిన్, ఇది అత్యవసరమైన ఎమర్జెన్సీ పరిస్థితి అన్నమాట మనకి. సో తద్వారా మనం మెయిన్గా మనం ట్రీట్ చేయకపోవడం వల్ల వచ్చే కాంప్లికేషన్స్ ఏంటి? లోపల బ్లీడ్ అవుతూ ఉన్న కొద్దీ బీపీ ఫాల్ అయిపోయి ఇంటర్నల్ బ్లీడింగ్ అయిపోయి మనకు షాక్లోకి వెళ్ళిపోయి మదర్ డెత్ అయ్యే ఛాన్స్ ఉంటుంది. లేదు ట్యూబ్స్ తీసేసాము, ఎలాంటి పరిస్థితులైనా కాపాడాము, ట్యూబ్ తీసేసాము, మదర్ ప్రాణాలు కాపాడామంటే నెక్స్ట్ టైంలో ఇన్ఫర్టిలిటీ ఛాన్సెస్ కూడా పెరగవచ్చు. అంటే పిల్లలు పుట్టకపోవడం అనేది కూడా, ఎందుకంటే ట్యూబ్లోనే మనకి పిండం అనేది ఫామ్ అవుతుంది. ఆ ట్యూబ్ని తీసేసాం వల్ల ఆ ఇన్ఫర్టిలిటీ అన్నది ఉండొచ్చు, ఛాన్సెస్ ఉంటాయి. కానీ 100% ఇన్ఫర్టిలిటీ వస్తుందని కాదు, బట్ మోర్ ఛాన్సెస్ ఆఫ్ ఇన్ఫర్టిలిటీ ఉంటుంది అన్నమాట. అది రాకుండా ఎలా ఉండాలి? మెటర్నల్ స్మోకింగ్, అంటే తల్లి ఇంతకుముందు స్మోకింగ్ కానీ ఆల్కహాల్ కానీ తీసుకుంటే మోస్ట్లీ ట్యూబ్లో ఆ ట్యూబ్లో ఉన్న మోటిలిటీ అన్నది చాలా ఎఫెక్ట్ అవుతుంది. సో అది ఎక్కువగా చేస్తూ ఉంటుంది కాబట్టి అది అవాయిడ్ చేయడం అన్నది చాలా మంచిది. తెల్లబట్ట కానీ లోపల ఇన్ఫెక్షన్, కడుపు నొప్పి కానీ ఇట్లాంటివి ఏమన్నా ఉంటే అవి తొందరగా ట్రీట్మెంట్ తీసుకోవడం అన్నది చాలా మంచి పద్ధతి. దానివల్ల ఫ్యూచర్లో ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీస్ అనేవి చాలా వరకు మనం కంట్రోల్ చేసుకోవచ్చు. ఎంత త్వరగా వీలైతే అంత త్వరగా ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అవ్వగానే వచ్చి స్కానింగ్ చేసుకుని డేటింగ్ చూసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. దానివల్ల మదర్ ఎమర్జెన్సీ సిచ్యువేషన్స్ కానీ మార్బిడిటీ అంటే తల్లికి రిస్క్ ఉండే పద్ధతులన్నీ చాలా వరకు తగ్గించుకోవచ్చు. దీని ద్వారా మనం ఏంటంటే తల్లి ఖచ్చితంగా హెల్తీగా, మెటర్నల్ మార్బిడిటీ అండ్ మోర్టాలిటీ అంటాం అన్నమాట. మోర్టాలిటీ అంటే చనిపోయే సిచ్యువేషన్ దాకా వెళ్ళేది కూడా ఉంటుంది కాబట్టి అక్కడ నుంచి మనం కాపాడుకోవచ్చు. అది మెయిన్. మనకి ఇలా మనం అన్నీ చూసుకుంటూ సూచనలు పాటిస్తూ కరెక్ట్గా ట్రీట్మెంట్ తీసుకుంటూ ఉంటే ఈ దాని నుంచి మనం బయటపడవచ్చు. అండ్ మనకు ఇలాంటి తగు జాగ్రత్తలన్నీ మీరు కూడా అందరూ గర్భం దాల్చాలనుకున్న వాళ్ళు, పీరియడ్ మిస్ అయిన వాళ్ళు అందరూ ఇలాంటి అన్ని జాగ్రత్తలు పాటిస్తూ త్వరగా ట్రీట్మెంట్స్ తీసుకుంటూ డాక్టర్ని కన్సల్ట్ అవుతారని కోరుకుంటూ ఈ పరిస్థితి నుంచి మీరు అందరూ సేవ్ అవ్వాలని కోరుకుంటూ థ్యాంక్ యూ, ధన్యవాదాలు.
1: వేదాంశు హాస్పిటల్
2: కేవలం స్త్రీలకు సంబంధించిన ఆరోగ్య సేవలే కాకుండా జనరల్ సర్జరీ వైద్య సేవలు, ల్యాబ్ సౌకర్యాలను కూడా అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
1: యుక్త వయసులో ఎదురయ్యే ఆరోగ్య సమస్యలకు, ఋతుక్రమ సమస్యలకు, తరచుగా కడుపు నొప్పితో బాధపడే వారికి అధునాతన వైద్య విధానాలతో విశాలమైన నూతన భవనంలో వైద్య సేవలు అందిస్తోంది వేదాంశ్ హాస్పిటల్.
2: మీరు సంప్రదించాల్సిన చిరునామా
1: డాక్టర్ ఎం వర్ష దివ్యతేజ, ఇన్ఫెర్టిలిటీ స్పెషలిస్ట్ గైనకాలజిస్ట్, వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్. ఈ కార్యక్రమ ప్రాయోజకులు వేదాంశ్ హాస్పిటల్, ప్రగతి హాస్పిటల్ వెనుక, వైష్ణవి హాస్పిటల్ ప్రక్కన, సరస్వతీనగర్, నిజామాబాద్.
0: ఇంతవరకు మీరు వేదాంశ్ హాస్పిటల్ నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం విన్నారు.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం సినీ రంజనీ కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. కార్యక్రమంలో ఇప్పుడు విందాం ఓ ప్రకటన.

బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగస్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

శ్రోతలు మీరు వింటున్నారు సినీ రంజని కార్యక్రమం. కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట బాడీగార్డ్ సినిమాలోనిది.

చివరిగా మీరు విన్న ఆ పాటతో సినీ రంజని ఈ కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 9:00. హృదయరాగాలు శ్రోతలు వాట్సాప్ ద్వారా కోరే సినీ గీతాల కార్యక్రమానికి స్వాగతం.

మరియు ఈ కార్యక్రమానికి మీరు చేయవలసిన మా వాట్సాప్ నంబర్ 8462245066 నంబర్ మరోసారి 8462245066 నంబర్కి వాట్సాప్ మెసేజ్ పెట్టి మీకు నచ్చిన పాట మీ పేరు సినిమా పేరుతో నాకు వాట్సాప్ రిక్వెస్ట్ పెట్టండి. వినిపించడానికి రెడీగా ఉన్నాను.

కార్యక్రమంలో మొదటి పాట బొంబాయి ప్రియుడు సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు, వెన్నెల్కే గ్రామం నందిపేట నుండి నందిని, నరేష్ స్నేహిత స్నేహ మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కోసం ముందుగా ఈ పాట వినేద్దాం.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్లు ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
2: హే నేహ, ఈ మధ్య నువ్వు చాలా రిలాక్స్ గా కనిపిస్తున్నావు.
3: ఎల్ఐసి యొక్క బీమా లక్ష్మీ ప్లాన్ తీసుకున్నాను. చిన్న మొత్తాల పొదుపు పెద్ద రాబడిగా మారుతుంది. మనకి ఇన్సూరెన్స్ కవరేజ్ కూడా ఉంటుంది. గ్యారంటీడ్ అడిషన్స్, 3 ఆకర్షణీయమైన ఆప్షన్స్ తో అడిషనల్ సర్వైవల్ బెనిఫిట్, ఇందులో ఆటో కవర్ కూడా ఉంది. ఈ ప్లాన్ ప్రత్యేకంగా మహిళల కోసమే. ఎల్ఐసి హర్పల్ ఆప్కే సాథ్.

0: రాష్ట్ర కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ మున్సిపల్ అడ్మినిస్ట్రేషన్ ప్రజాహితార్థం విడుదల. రెయిన్ వాటర్ హార్వెస్టింగ్ ప్రతి ఇంటి బాధ్యత.
1: మాతృత్వం ఒక మధురమైన వరం.
2: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
1: సంప్రదించండి
2: డాక్టర్ బండారి సుజాత,
1: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బెల్ బ్యాంక్ ఎదురు సందులో,
2: ఖలీల్వాడి, నిజామాబాద్.
3: ఫోన్ 08462253344.
4: డాక్టర్ వినోద్ పవార్, దంత వైద్యులు, రూట్ కెనాల్, డెంటల్ ఇంప్లాంట్, స్క్లిప్ ట్రీట్మెంట్ మొదలైన చికిత్సలకు సంప్రదించండి
2: డాక్టర్ వినోద్ పవార్, లక్ష్మారెడ్డి హాస్పిటల్ ఎదురుగా, హైదరాబాద్ రోడ్, నిజామాబాద్.
4: సెల్ 9444000487. డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల,
5: ఊపిరితిత్తులు, ఆస్తమా, అలర్జీ,
4: బ్రాంకోస్కోపీ, థొరకోస్కోపీ, స్లీప్ స్టడీ
5: మొట్టమొదటిసారిగా నిజామాబాద్ లో.

0: డాక్టర్ రాజేంద్ర ప్రసాద్ బొద్దుల ఛాతీ వ్యాధుల వైద్య నిపుణుడు,
1: ద్వారకా నగర్, నిజామాబాద్.
0: సెల్ 9032323258. డాక్టర్ సీను నాయక్,
1: ఎత్తు, వంకరపల్లు, క్లిప్స్ ట్రీట్మెంట్, ఇంకా ఇంప్లాంట్స్, అన్ని రకాల దంత సమస్యలకు
0: సంప్రదించండి
1: డాక్టర్ సీను నాయక్ డెంటల్ హాస్పిటల్,
0: ఖలీల్వాడి, నిజామాబాద్.
1: సెల్ 7799050505.
2: మాతృత్వం ఒక మధురమైన వరం.
3: ఈ వరం పొందటానికి ఎలాంటి శారీరక సమస్యలు మీకున్నా
2: సంప్రదించండి
3: డాక్టర్ బండారి సుజాత,
2: విజయలక్ష్మి హాస్పిటల్, రెడ్ క్రాస్ బ్లడ్ బ్యాంక్ ఎదురు సందులు,
3: ఖలీల్ వాడి, నిజామాబాద్.
2: ఫోన్ 08462253344.
1: డాక్టర్ బి కిషోర్ రెడ్డి గత 15 సంవత్సరాలుగా నిజామాబాద్ లో సేవలందించి
0: ఇప్పుడు డాక్టర్ బి కిషోర్ రెడ్డి చెస్ట్ అండ్ అలర్జీ క్లినిక్ స్థాపించారు.
1: దగ్గు, దమ్ము, ఆస్తమా, అలర్జీ, టీబీ, నిమోనియా, ఛాతీ నొప్పి, పిల్లల్లో పెద్దల్లో సమస్యలకు సంప్రదించండి
0: డాక్టర్ బి కిషోర్ రెడ్డి, పల్మనాలజిస్ట్, ఆపోజిట్ హోప్ హాస్పిటల్, కలిల్వాడి, నిజామాబాద్.

బీర్కూర్ మండలం బైరాపూర్ గ్రామంలోని శ్రీ పాండురంగస్వామి ఆలయ విశేషాలతో ఈ వారం ప్రసారమవుతుంది మన ఆలయాలు కార్యక్రమం.

0: ఈ కార్యక్రమం ప్రసారమవుతుంది ఈ శనివారం ఉదయం 8:30
1: మన ఆలయాలు కార్యక్రమంలో తప్పక వినండి, తరించండి.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహిట్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం హృదయ రాగాలు కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. కార్యక్రమంలో తర్వాతి పాఠం

ప్రియమైన నీకు సినిమాలోని పాట వింటున్నారు. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ నుండి నవీన్ కుమార్ మరియు వారి కుటుంబ సభ్యులు. వారి కోసం ఈ పాట

శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమం వింటున్న శ్రోతలకు గమనిక, రేపు ఉదయం 7:30 డాక్టర్ నవీన్ కంటి హాస్పిటల్ కలీల్వాడి నిజామాబాద్ వారి ప్రాయోజిత కార్యక్రమం ప్రసారమవుతుంది. ఇందులో మూతబిందు, క్యాటరాక్ట్, గ్లాకోమా, రెటినా వంటి మొదలైన కంటి సమస్యల గురించి నేత్ర వైద్య నిపుణులు గోల్డ్ మెడలిస్టు డాక్టర్ నవీన్ కుమార్ గారు శ్రోతలకు తగిన సలహాలు సూచనలు అందిస్తారు. గమనిక విన్నారు.

కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట లవ్ స్టోరీ సినిమాలోనిది. కోరిన శ్రోతలు నిజామాబాద్ నుండి మధుసూదన్ రెడ్డి మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట.

0: శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తీసుకుందాం చిన్న విరామం.
1: ఇంటి కోసం ఎటువంటి సామాన్లు కొనేటప్పుడైనా ముందుగా బిఏఎస్ క్వాలిటీ మార్క్ అంటే ఐఎస్ఐ మార్క్ ను తప్పనిసరిగా చెక్ చేసుకోండి. ఆ చిహ్నం ఉందంటే అంతా బాగున్నట్టే.
2: ఆ చిహ్నం లేకపోతేనో?
1: ఒకవేళ మార్క్ లేదంటే ఆ ఉత్పత్తి మీకు సురక్షితం కాదని అర్థం చేసుకోండి. భారత ప్రభుత్వం 750కి పైగా ఉత్పత్తులపైన బిఏఎస్ మార్క్ ను తప్పనిసరి చేసింది. ఈ రోజే బిఏఎస్ యాప్ ను డౌన్లోడ్ చేసుకోండి.
3: సోదరా, భద్రత విషయంలో కామెడీ చేయకండి.
4: బిఐఎస్, నమ్మకానికి నాణ్యతకు స్ఫూర్తి.
5: జారీ చేయవారు బ్యూరో ఆఫ్ ఇండియన్ స్టాండర్డ్స్, హైదరాబాద్.
6: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
7: ప్రధానమంత్రి సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ ఎంటర్ప్రైజెస్ పథకం. ఈ పథకంలో మొదటిగా వ్యక్తిగత సూక్ష్మ ఆహార ప్రాసెసింగ్ యూనిట్లు, ఎస్హెచ్జీస్, ఎఫ్పిఓలు, సహకార సంఘాలకు అర్హత గల ప్రాజెక్ట్ వ్యయంలో 35% క్రెడిట్ లింక్ క్యాపిటల్ సబ్సిడీ, ఒక్కో వ్యక్తిగత యూనిట్ కు 10 లక్షల గరిష్ట పరిమితితో మరియు కామన్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ గ్రూప్ యూనిట్స్ కు 3 కోట్ల గరిష్ట పరిమితితో సహాయం అందించబడుతుంది. లబ్ధిదారుడు కనీసం 10% స్వయం పెట్టుబడి సమకూర్చుకోవాలి. పిఎంఎఫ్ఎంఈ అమలులో రాష్ట్ర స్థాయిలో తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ నోడల్ ఏజెన్సీగా, జిల్లా స్థాయిలో డిఐసి, గ్రామీణ పట్టణ ప్రాంతాల్లో సెర్ఫ్ మరియు మెప్మా లబ్ధిదారులకు మార్గనిర్దేశం చేస్తూ బ్యాంకులు మరియు సంబంధిత శాఖలతో సమన్వయం ద్వారా రుణాల మంజూరు, సబ్సిడీ అనుసంధానం, ఆహార ప్రాసెసింగ్ యూనిట్ల స్థాపన మరియు అభివృద్ధి ఈ పథకం ద్వారా అమలు చేయబడుతుంది. ఈ పథకం కింద దాదాపు అన్ని ఆహార ప్రాసెసింగ్ కార్యకలాపాలు అర్హత కలిగినవి. అయితే ప్రాసెస్ చేయని ముడి ఉత్పత్తుల కొనుగోలు, అమ్మకాలు, లూస్ పాలు, తేనె, నూనె విక్రయం, పశుశోషణ, తాజా మాంసం లేదా చేపల విక్రయం, అలాగే క్యాంటీన్లు, హోటళ్లు, టిఫిన్ సెంటర్లు వంటి ఆహార సేవల వ్యాపారాలు ఈ పథకంలో అర్హత కలిగినవి కావు.
8: పిఎంఎఫ్ఎంఈ పథకాన్ని మరింత ప్రభావవంతంగా అమలు చేయడానికి ఈ కేంద్ర ప్రభుత్వ పథకాలతో సమన్వయం చేసుకోవచ్చు. ఏఐఎఫ్, పిఎంకేఎస్వై, పిఎంఎంఎస్వై, ఏహెచ్ఐడిఎఫ్, ఎంఐడిహెచ్, ఎన్హెచ్బి, ఎన్ఆర్ఎల్ఎం, ఎన్యుఎల్ఎం, స్టాండప్ ఇండియా, ముద్ర, CGTMSE.
7: మరిన్ని వివరాల కోసం జిల్లా స్థాయిలోని డిఐసి కార్యాలయాలను మరియు రాష్ట్ర స్థాయిలోని తెలంగాణ ఫుడ్ ప్రాసెసింగ్ సొసైటీ TGFPS ను సంప్రదించగలరు.
0: ప్రకటనలు విన్నారు. హృదయ రాగాలు కార్యక్రమం కొనసాగుతుంది.

ఉంది. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు.

కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట రాజేంద్రుడు గజేంద్రుడు సినిమాలోనిది. కోరిన శ్రోతలు నిజామాబాద్ ఎన్జీఓస్ కాలనీ నుండి నాగ్నాథ్ గుప్తా, గోదావరి గుప్తా, రవి, రాజు, కళ్యాణి మరియు వారి కుటుంబ సభ్యులు.

హృదయ రాగాలు కార్యక్రమంలో మీరు వింటున్న ఈ పాట దేవుడు చేసిన మనసులు సినిమాలోనిది. కోరిన శ్రోతలు, ఆర్మూర్ చేనేత కాలనీ నుండి రంగచారి నగర్ నుండి జందం నరహరి, లక్ష్మి, కిరణ్, భానుతేజ, ఉదయ్ కిరణ్ మరియు వారి కుటుంబ సభ్యులు.

0: కార్యక్రమంలో ఇప్పుడు విందాం ప్రకటనలు.
1: వీడియో లైక్ కొడితే డబ్బులు వస్తాయా? ఇంత తెలియనా?
2: చిక్కుకున్నాడు.
3: తెలియని లింక్స్ ని క్లిక్ చేయకండి. ఆర్బీఐ అంటుంది.
4: తెలివిగా ఆలోచించండి, అప్రమత్తంగా ఉండండి.
5: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
6: ముఖాన మొటిమలా
7: సై బాల్,
6: గజ్జా బొబ్బలా
7: సై బాల్,
6: నడుగుల తామరా
7: సై బాల్,
6: బురద పుల్లా
7: సై బాల్.
8: 80 సంవత్సరాలుగా మీ ఆరోగ్యానికి శ్రేయోభిలాషి సై బాల్.

0: भारत अभियान।
1: निक्षय मित्र तो हम सबका साथ निभाते, टीबी रोगी व परिजन को पोषण, जांच, इलाज और आजीविका संबंधी सहायता पहुंचाते। जब मिल जाएगा सबको अपना निक्षय मित्र तैयार, तब पक्की हो जाएगी हमारी जीत और टीबी की हार।
2: निक्षय मित्र, इस अभियान ने एक बड़े चैलेंज से निपटने में टीबी के मरीजों की बहुत मदद की है। आपको जानकर हैरानी होगी, हमारे देश में 10-12 साल के बच्चे भी निक्षय मित्र बनकर टीबी के खिलाफ लड़ाई को आगे बढ़ा रहे हैं।
0: जन जन का रखे ध्यान, टीबी मुक्त भारत अभियान।
1: अधिक जानकारी के लिए नजदीकी आयुष्मान आरोग्य मंदिर जाएं। स्वास्थ्य एवं परिवार कल्याण मंत्रालय द्वारा जनहित में जारी।
3: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫార్మ్స్ ఇస్తారు. ఓటర్ల ఆ ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగి ఇచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
4: ప్రకటనలు విన్నారు. శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట రుద్రనేత్ర సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు పోచంపాడ్ నుండి అనుష, కరుణాకర్, రాజు, మోక్షిత, విమల మరియు వారి కుటుంబ సభ్యులు. మరి వారి కోసం ఈ పాట వినిద్దాం.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట సర్దార్ పాపారాయుడు సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ వీక్లీ బజార్ నుండి మురహరి, యశోద, జానకి, రాజు, ఆర్యన్ మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట వినిద్దాం.

0: పక్కనున్న దీన్ని చూస్తే
1: చిందులయ్యా,
0: పక్కనున్న దీన్ని చూస్తే చిందులయ్యా,
1: మాటలన్నీ వింటుంటే సిగ్గులయ్యా,
0: సిగ్గులన్నీ పైకెక్కి మొగ్గ.

శ్రోతలు మీరు వింటున్నారు 103.2 మెగాహెడ్స్ పై నిజామాబాద్ ఎఫ్ఎం హృదయ రాగాలు కార్యక్రమం. ఈ కార్యక్రమాన్ని మీరు న్యూస్ ఆన్ ఏఐఆర్ మొబైల్ యాప్ ద్వారా ఎక్కడైనా ఎప్పుడైనా వినవచ్చు. కార్యక్రమంలో తర్వాతి పాట

వింటున్న పాట పౌర్ణమి సినిమాలోనిది. కోరిన శ్రోతలు, నిజామాబాద్ ముప్కాల్ మండలం రెంచెర్ల గ్రామం నుండి ఓంకార్ నిర్మలా శ్రీహర్షిణి మరియు వారి కుటుంబ సభ్యులు.

శ్రోతలు మీరు వింటున్నారు హృదయ రాగాలు కార్యక్రమం. కార్యక్రమంలో తర్వాతి పాట బస్తీ సినిమాలోని పాటను వినిపించమని కోరుతున్న శ్రోతలు నిజామాబాద్ అమల్వాడి నుండి రాజేశ్వర్ పిల్లి, అనిషా, చింకీ, హనీ, మను మరియు వారి కుటుంబ సభ్యులు, వారి కోసం ఈ పాట వినిద్దాం.

చివరగా మీరు విన్న ఈ పాటతో హృదయ రాగాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 10 గంటలకు వస్తుంది. మరికొద్ది క్షణాల్లో వివిధ భారతి కార్యక్రమాలు ప్రసారమవుతాయి ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం నుండి.

లోక్ కళ్యాణ్ మార్గ్, రాజీవ్ చౌక్, పటేల్ చౌక్, రామకృష్ణ ఆశ్రమ్ మార్గ్, బారాఖంబా రోడ్, సుప్రీంకోర్ట్, సేవాతీర్థ, జన్పథ్, మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్, ఐటీఓ, ఢిల్లీ గేట్, ఇంద్రప్రస్థ, ఖాన్ మార్కెట్, జోర్బాగ్, శివాజీ స్టేడియం ఉన్నాయి. అయితే రాజీవ్ మండీ హౌస్, సెంట్రల్ సెక్రటేరియట్ వద్ద ఇంటర్చేంజ్ సౌకర్యం అందుబాటులో ఉంటుందని డిఎంఆర్సీ స్పష్టం చేసింది. విద్యార్థులు లేవనెత్తిన నీట్ ప్రశ్నపత్రాల లీకేజీ అంశాన్ని రాజకీయ లబ్ది పొందేందుకు వినియోగించరాదని సీనియర్ బీజేపీ నేత కేంద్ర మంత్రి జేపీ నడ్డా అన్నారు. పేపర్ లీకేజీ అంశం గురించి పరిశోధన కొనసాగుతోందని, ఈ అంశంపై లోతైన చర్చ అవసరమని చెప్పారు. అంశాన్ని ప్రధానమంత్రి తీవ్రంగా పరిగణిస్తున్నారని, పూర్తిస్థాయి శ్రద్ద కనపరుస్తున్నారని, అవసరమైన చర్యలు చేపడుతున్నారని నడ్డా వెల్లడించారు. పౌరుల సంక్షేమమే కేంద్రంగా ఉండాలని, పరిపాలనపరమైన కార్యక్రమాలను ప్రజల అవసరాలకు అనుగుణంగా రూపొందించాలని ప్రధానమంత్రి నరేంద్ర మోదీ అన్నారు. సంస్కరణలు కేవలం ప్రభుత్వ పనితీరును మెరుగుపరచడమే కాకుండా భారతదేశ అభివృద్ధి చెందిన దేశంగా మారే ప్రయాణాన్ని వేగవంతం చేయాలని అన్నారు. రాష్టపతి ద్రౌపది ముర్ము నేటి నుంచి 2 రోజుల పాటు రొమేనియాలో పర్యటించనున్నారు. పర్యటన భాగంగా రొమేనియా అధ్యకుడు నికుషోర్ డాన్, తాత్కాలిక ప్రధానమంత్రి ఇలీ బోలోజన్, సెనేట్ అధ్యకుడు మిర్సియా అబ్రూడియన్, చేంబర్ ఆఫ్ డిప్యూటీస్ అధ్యకుడు సోరిన్ గిండ్రియానూలతో ముర్ము సమావేశమవుతారు. 2033 నాటికి కనీసం 5 స్వదేశీ స్మాల్ మాడ్యులర్ న్యూక్లియర్ రియాక్టర్లను అందుబాటులోకి తీసుకురావాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకున్నట్లు అణుశక్తి శాఖ సహాయ మంత్రి డాక్టర్ జితేంద్ర సింగ్ తెలిపారు. లోక్సభలో ఇచ్చిన లిఖితపూర్వక సమాధానంలో అణుశక్తి రంగాన్ని ప్రైవేట్ భాగస్వామ్యానికి తెరిచే శాంతి చట్టం 2025ను పార్లమెంటు ఆమోదించిందని మంత్రి పేర్కొన్నారు. హైదరాబాద్, సికింద్రాబాద్ నగరాల్లో పావురాలకు విచ్చవిడిగా ఆహారం వేయడం వల్ల ప్రజారోగ్యం, పర్యావరణంపై ప్రభావం పడుతున్న నేపథ్యంలో నియంత్రణకు ఏం చర్యలు తీసుకుంటున్నారో చెప్పాలంటూ ప్రభుత్వానికి, జీహెచ్ఎంసీకి హైకోర్టు బుధవారం నాడు ఆదేశాలు జారీ చేసింది. ఈ వ్యవహారానికి సంబంధించి పూర్తి వివరాలతో 3 వారాల్లో కౌంటర్లు దాఖలు చేయాలని అధికారులను ఆదేశించింది. ఈరోజు జాతీయ ప్రసార దినోత్సవాన్ని జరుపుకుంటున్నాం. 1927లో మన దేశంలో ఇదే రోజు తొలిసారిగా ఇండియన్ బ్రాడ్కాస్టింగ్ కంపెనీ ఆధ్వర్యంలో బాంబే స్టేషన్ నుంచి తొలి రేడియో ప్రసారం జరిగింది. ఇక 1936 జూన్ 8న ఇండియన్ స్టేట్ బ్రాడ్కాస్టింగ్ సర్వీస్ ఆల్ ఇండియా రేడియోగా రూపాంతరం చెందింది. దేశాభివృద్ధి, సాంస్కృతిక వారసత్వ పరిరక్షణ, విద్యకు చెందిన అంశాలను ప్రజలకు అందించడంలో నాటి నుంచి నేటి వరకు రేడియో కీలక పాత్ర పోషిస్తోంది. మరిన్ని అప్డేట్స్ కోసం హైదరాబాద్ ప్రాంతీయ వార్తా విభాగం ఎక్స్ హ్యాండిల్ @AIRNews_HYDని ఫాలో అవ్వండి. ఏఐఆర్ న్యూస్ హైదరాబాద్ యూట్యూబ్ ఛానల్కి సబ్స్క్రైబ్ చేయండి. ఆకాశవాణి వార్తల ముఖ్యాంశాలు సమాప్తం. తిరిగి 11 గంటలకు మరిన్ని ముఖ్యాంశాలను వినవచ్చు.

ఆకాశవాణి వివిధ భారం స్టూడియో క్లాక్ సమయం 10:04 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమానికి స్వాగతం. ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో మీరు కూడా పాటను వినాలనుకుంటే 0402324082 నంబర్కి మీకు నచ్చిన పాట అలాగే సినిమా పేరు చేయండి. ఇవాటి ఎవర్ గ్రీన్ హిట్స్తో మనం 2005 నుండి 2010లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్స్ సాంగ్స్ని ప్లే చేసుకుంటున్నాం.

కూడా మీకు నచ్చిన పాటను వినాలనుకుంటే 0402324085 నంబర్కి మీకు నచ్చిన పాట అలాగే సినిమా పేరు మీ వివరాలను వాట్సాప్ చేయండి. ఇవాల్టి ఎవర్ గ్రీన్ హిట్స్లో మనం 2005 నుండి 2010లో వచ్చిన ఎవర్ గ్రీన్ హిట్ సాంగ్స్ని ప్లే చేసుకుంటున్నాం.

0: ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో ఏం మళ్ళీ చేసాలి చిత్రం కోసం దీవన్ చిన్మయ్య పాడిన పాటకి అనంత్ శ్రీరామ్ సాహిత్యం, ఏఆర్ రహమాన్ సంగీతం. తర్వాత పాటను కోరుతున్న శ్రోతలు లీలా, పూజ, విస్మయ, గణేష్, లిఖిత, విమర్శ్ ఫిన్లాండ్ నుండి కోరుతున్నారు. అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ నిజామాబాద్ జిల్లా ఉమ్మడ నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్, అబేద, ఆయేషా కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట వినబోయే ముందు
1: ఎల్ఐసి మీ జీవితంలో ఎల్లప్పుడూ మీకు తోడుగా ఉంటూ వచ్చింది. పరిచయం చేస్తున్న మై ఎల్ఐసి, ఎల్ఐసి సరికొత్త కస్టమర్ యాప్.
2: మీ పాలసీలు, పేమెంట్స్ పూర్తిగా టెన్షన్ ఫ్రీగా చూసుకునే ఒకే ఒక ప్లాట్ఫామ్.
1: ఇన్స్టెంట్ ప్రీమియం పేమెంట్స్, 360 degree పాలసీ డీటెయిల్స్, క్విక్ యాక్సెస్ టు పాలసీ బెనిఫిట్స్, పాలసీ అప్డేట్స్, రివైవల్, పేపర్లెస్ ఈకేవైసీ.
3: ఎల్ఐసి, ప్రతి క్షణం మీకు తోడుగా.
0: భద్ర చిత్రం కోసం కార్తీక్ చిత్ర పాడిన పాట సిరివెన్నెల సీతారామ శాస్త్రి సాహిత్యానికి దేవిశ్రీ ప్రసాద్ సంగీతం.

0: మీరిటర్న్ చేశారు ఆకాశవాణి వివిధ భారతి తరతరాల తిరగని ఆనందం అలరించే సంపూర్ణ వినోదం. స్టూడియో క్లాక్లో సమయం 10:14. శ్రోతలకు ఒక ముఖ్య గమనిక. ఈరోజు మధ్యాహ్నం 2:15 నుండి 3 వరకు ప్రసారమయ్యే హలో డాక్టర్ ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమంలో బ్రెయిన్ స్ట్రోక్ని గుర్తిద్దాం, ఆరోగ్యాన్ని కాపాడుకుందాం అనే అంశం గురించి ప్రత్యక్ష ఫోన్ ఇన్ కార్యక్రమం నిర్వహిస్తుంది ఆకాశవాణి హైదరాబాద్ కేంద్రం. ఈ కార్యక్రమంలో ఈఎస్ఐ సనత్నగర్ హాస్పిటల్లో న్యూరో సర్జన్గా పనిచేస్తున్న డాక్టర్ రాజేష్ పత్తి గారు శ్రోతల సందేహాలకు సమాధానాలు ఇస్తారు. మీరు ఫోన్ చేయవలసిన మా ఫోన్ నంబర్లు STD కోడ్ 0400 జత చేసి 2324085252, మరొక నెంబర్ 2324085353, మరొక నెంబర్ 2955092 నెంబర్లకి కాల్ చేసి బ్రెయిన్ స్ట్రోక్కి గల కారణాలు, చికిత్స, నివారణ గురించి నేరుగా సమాధానాలు పొందవచ్చు.
1: మాటైనా
2: పాటైనా
3: ఏదో ఏదో ఉంది గుండెలో తొల్లు, ఏది అర్థం కాదు పైకి చెదల్లు,
1: ఏ చోటైనా
2: శ్రోతల ఆనందాల గని
1: మధుర గానాడ మనోరంజని
2: మన జనరంజని
3: మనసునే మీటకే నేస్తమా.
2: జనరంజనిలో మీకు నచ్చిన పాటను వినాలనుకుంటున్నారా? అయితే ప్రతి బుధవారం ఉదయం 9:00 నుండి 10:00 వరకు మాకు కాల్ చేయవలసిన మా నెంబర్లు 0402324085252, మరొక నెంబర్ 2324085. జనరంజని శ్రోతల మనోరంజని ప్రతిరోజు ఉదయం 7:30 మీ వివిధ భారతి 102.8 మెగాహెట్స్.

0: ఆయుష్మాన్ భారత్ ప్రధానమంత్రి జన ఆరోగ్య యోజన కింద సుమారు 60 కోట్ల మంది ప్రజలు 5 లక్షల వరకు ఉచిత చికిత్సకు అర్హులయ్యారు. ఇప్పటి వరకు 12 కోట్లకు పైగా ఉచిత చికిత్సలు అందించడం ద్వారా పేద కుటుంబాలకు వైద్య ఖర్చులలో సుమారు 2 లక్షల కోట్లు ఆదా అయ్యాయి. ఆయుష్మాన్ యాప్ను డౌన్లోడ్ చేసుకుని ఈ రోజే ఆయుష్మాన్ కార్డును పొందండి. మరిన్ని వివరాల కోసం 1455555కు కాల్ చేయండి.
1: ఎవర్ గ్రీన్ హిట్స్ లో తర్వాత పాటగా పోకిరి చిత్రం కోసం నిహాల్ పాడిన పాట కందికొండ సాహిత్యానికి మణి శర్మ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు చౌటుప్పల్ నుండి కస్తూరి రాముడు, భరతుడు, లక్ష్మణుడు, శత్రుఘ్నుడు, పృథ్వీనారాయణ, అలాగే మా కోసం కూడా ఒక మంచి పాట వినిపించండి అంటూ ఆర్మూర్ చేనేత కాలనీ రంగాచారి నగర్ నుండి జిందం నరహరి, లక్ష్మి, భానుతేజ, మృదుల, ఉదయ్ కిరణ్, ఉదయ్ రేఖ, అంగూర్ భాను, రియాన్స్, హన్మహిత్ వారి కుటుంబ సభ్యులు కొడుతున్నారు. మీ అందరి కోసం ఈ

0: తెలంగాణ రాష్ట్రంలో ఓటర్ జాబితా ప్రత్యేక సమగ్ర సవరణ ఎస్ఐఆర్ 2026 జూన్ 25 నుంచి ఆగస్టు 3 వరకు గణన దశ. ఈ దశలో బూత్ లెవెల్ ఆఫీసర్స్ ఇంటింటికి వచ్చి ఓటర్ ఎనుమరేషన్ ఫామ్స్ ఇస్తారు. ఓటర్ల ఫామ్ పూర్తి చేసి తిరిగి సంబంధిత బిఎల్ఓలకు అందజేయాలి. ఆన్లైన్ లో ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ సబ్మిట్ చేయాలనుకునే వారు voters.eci.gov.in వెబ్సైట్ లో నమోదు చేసుకోవచ్చు. గుర్తుంచుకోండి, ఓటర్ ఎనుమరేషన్ ఫామ్ పూర్తి చేసి తిరిగిచ్చిన వారి పేర్లు మాత్రమే ముసాయిదా జాబితాలో చేర్చబడతాయి. జారీ చేయవారు ప్రధాన ఎన్నికల అధికారి, తెలంగాణ.
1: जरूर सुनिए पिटारा. इस कार्यक्रम के प्रायोजक हैं AISSMS पुणे और प्रीमियम हेरिटेज ग्रुप ऑफ इंस्टीट्यूट्स.
2: మీరు వింటున్నారు ఆకాశవాణి వివిధ భారతి కేంద్రం స్టూడియో క్లబ్ లో సమయం 10:23 ఎవర్ గ్రీన్ హిట్స్ కార్యక్రమంలో తరువాత పాటగా హ్యాపీ డేస్ చిత్రం కోసం రంజిత్, సునీత, సారథి పాడిన పాట వనమాలి సాహిత్యానికి మికి జయ మేయర్ సంగీతాన్ని అందించారు. ఈ పాటను కోరిన శ్రోతలు నిజామాబాద్ గుమస్తా కాలనీ నుండి సంగవి శ్రీనివాస్, లావణ్య, హేమచంద్ర, లతిక, అలాగే ఉమెడా నుండి మహమ్మద్ జైనుద్దీన్, స్నేహబాను జైనుద్దీన్ కోరుతున్నారు. మీ అందరి కోసం ఈ పాట

Kim said to me,

I'll make

Marvel.

आम आदमी के लिए, लेकिन कुछ जो कार

1960వ సంవత్సరంలో విడుదలైన ఈ చిత్రం భట్టి విక్రమార్క. ఈ పాట ప్రేమను వెన్నెలంత మృదువుగా మనసును తాకే మాధుర్యంతో ఆవిష్కరించింది. ప్రతి పదం హృదయంలో ఓ తీయని అలజడిని రేపుతుంటే ప్రతి స్వరం ప్రేమలోని నిర్మలమైన అనుభూతిని పలికిస్తుంది. ఈ పాట విన్న ప్రతిసారి మనసు వెన్నెలలో తేలిపోతూ ప్రేమ అనే అందమైన ప్రపంచంలో విహరిస్తుంది. వినండి ఘంటసాల పి సుశీల గానంలో ఈ యుగల గీతం.

శ్రోతలకేం చేశారు 103.2 మెగాహెర్ట్స్ మరియు న్యూ సాంగ్ ఏయర్ మొబైల్ యాప్లో మీరు వింటున్నారు మధురగీతాలు. ఈ పాటలో నిలవంక, చల్లని గాలి ప్రేమకు సాక్షులుగా నిలుస్తాయి. ప్రియురాలి అందం, ప్రేమికుడి ఆప్యాయత, ఇలా ఇద్దరి హృదయాల్లోని అనురాగాన్ని ప్రకృతి రూపకాలతో డాక్టర్ సీనారాయణ రెడ్డి ఎంతో మధురంగా తన కలంలో పొందుపరిచారు. ఏ జన్మలోని వరమో ఈ జన్మలో దొరికే అనే పాదం ప్రేమను జన్మజన్మల బంధంగా ఆవిష్కరిస్తుంది. చల్లని వెన్నెల, సున్నితమైన గాలి ఇద్దరు ప్రేమికుల మనస్సులోని అనురాగాన్ని అందంగా ప్రతిబింబిస్తాయి. ఇంకా ఆలస్యం చేయకుండా వినొద్దాం ఘంటసాల సుశీల గానామృతాన్ని రాజకోట రహస్యం చిత్రం నుండి.

ఇప్పుడు వినండి 1972లో విడుదలైన మరో క్లాసిక్ తెలుగు చిత్రం కాలం మారింది. ఈ పాటలోని నటీనటుల మధ్య అద్భుతమైన అభినయం మరియు కాలాతీతమైన సంగీతం ఈ పాటను ఒక ఆపాత మధురంగా మార్చాయి అని చెప్పాలి. దాశరథి కలం నుంచి జాలువారిన ప్రతి పదం ప్రేమను పువ్వులా వికసింపజేస్తే సాలూరి రాజేశ్వరరావు స్వరాలు ఆ భావాలకు చిరస్థాయితనాన్ని ఇస్తాయి. ఘంటసాల సుశీల గాత్రాల మాధుర్యం ఈ పాటను తరతరాలుగా అభిమానుల హృదయాల్లో చిరస్మరణీయ యుగల గీతంగా నిలిపి

అమాయకత్వాన్ని, మధురమైన అనుభూతిని ఎంతో అందంగా చిత్రీకరించింది ఈ గీతం. నేటికి ప్రతి సంగీత అభిమానిని అలరిస్తూనే ఉంది. ఘంటసాల గారి మధురమైన గానం, సుశీలమ్మ గారి సున్నితమైన స్వరం, ఎస్ రాజేశ్వరరావు గారి మధుర స్వర కల్పన, డాక్టర్ సీమారాయణ రెడ్డి గారి కవిత్వం అన్నీ కలగలిసే ఈ గీతం చదువుకున్న అమ్మాయిలు సినిమాకుండి.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు. 1961లో విడుదలైన చిత్రం భార్యాభర్తలు తెలుగు సినీ సంగీత చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోయిన మధుర గీతమే ఏమని పాడేదనో ఈవేళ. ఈ ఒక్క పల్లవే మనసును నిశ్శబ్దంలోకి తీసుకెళ్తుంది. శ్రీశ్రీ అద్భుతమైన సాహిత్యానికి సాలూరు వారి మధుర స్వరకల్పన, పి సుశీల గారి అమృత గానం కలిసిన ఈ పాట సినీ సంగీతంలో ఒక అపూర్వ రత్నం. సంగీత అభిమానుల హృదయాల్లో నిలిచిపోయే అమర గీతమిదే.

మీ పరిచయాలు క్షణాల్లో మీ హృదయంలో శాశ్వత ముద్రను వేస్తాయి. ఇప్పుడు వినబోయే పాట అలాంటిదే. తొలి ప్రేమానుభూతికి ప్రతిరూపం ఒక చిరునవ్వు, ఒక చూపు, ఒక క్షణిక పరిచయం జీవితమంతా గుర్తుండిపోయే మధుర జ్ఞాపకంగా ఎలా మారుతుందో ఈ గీతం ఎంతో అందంగా చెబుతుంది. ఈ మధురమైన గీతం రాణిరత్న ప్రభ చిత్రం కోసం ఘంటసాల గారి అమృతమయమైన గాత్రం ఎప్పటికీ చెరిగిపోని క్లాసిక్గా నిలబెట్టింది ఈ పాటను.

లోకల్ టీమ్ చేశారు 103.2 మెగాహెడ్స్ మరియు న్యూస్ ఆన్ ఏఆర్ మొబైల్ యాప్. మీరు వింటున్నారు మధుర గీతాలు. ఇప్పుడు వినండి పూజా చిత్రం నుండి ఈ పాటను. 1964లో విడుదలైన ఈ చిత్రంలోనే ఈ పాటలోని మధురమైన స్వరాలు, హృదయాన్ని హత్తుకునే సాహిత్యం, భావోద్వేగాలతో నిండిన ప్రేమలోని పవిత్రతను, అనుబంధంలోని శాశ్వతాన్ని ఎంతో అందంగా ఆవిష్కరించారు డాక్టర్ సి నారాయణ రెడ్డి గారు. ప్రేమ అనేది కేవలం ఈ జన్మకే పరిమితం కాదని, ఆత్మల అనుబంధం ఎన్నో జన్మల నుండి కొనసాగుతుందనే భావాన్ని ఇందులో గీత రచయిత హృదయంగా వ్యక్తపరిచారు. గానం ఘంటసాల పి. సుశీలా.

మనసు అలసిపోయిన వేళ మమత అనే మల్లెపూల పరిమళం హృదయాన్ని తాకితే ఎంత హాయిగా ఉంటుందో అలాంటి అనుభూతిని అందించే ఓ మధుర గీతం ఇప్పుడు మీకోసం. ప్రేమకు పరిమళం, అనురాగానికి అనుకరణం, ఆప్యాయతకు చిరునామాగా నిలిచిన ఈ అమర గీతం ధనమ దైవమా చిత్రం నుండి. మధుర గాన గాంధర్వుడు ఘంటసాల గారి గల మాధుర్యం, డాక్టర్ సి నారాయణరెడ్డి గారి భావసంపన్నమైన సాహిత్యం, టివి రాజుగారి ఆహ్లాదకరమైన స్వరరచన విరసి ఈ పాటను శాశ్వతంగా నిలిచిపెట్టాయి అనడంలో మనకు ఎలాంటి అతిశయోక్తి లేదు.

శ్రోతలు వింటున్నారు మధుర గీతాలు. 1979లో విడుదలైన వేటగాడు చిత్రంలోని ఈ పాట ప్రేమలోని అమాయకమైన అల్లరిని, మధుర జ్ఞాపకాలను వెన్నెలతో ముచ్చటించినట్లుగా ఆవిష్కరించిన ఈ గీతం చిరస్మరణీయమైన మణిహారమని చెప్పాలి. వేటూరి సుందరరామూర్తి గారి సాహిత్యానికి చక్రవర్తి గారి మధుర స్వరాలు జతకాగా ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం, పి సుశీల గారి గానమృతం ఈ పాటకు వన్నెతెచ్చిపెట్టాయి.

మధురమైన మనసు మాటలను ఎంతో హృదయంగా పలికించిన గీతం విన్నవించుకోగా చిన్న కోరిక. 1963లో విడుదలైన బంగారు గాజులు చిత్రంలోని ఈ అందమైన యుగల గీతానికి దాశరథి సాహిత్యం అందించగా టి చలపతిరావు స్వరాలు సమకూర్చారు. ఘంటసాల, పి సుశీల గాత్ర మాధుర్యం ఈ పాటను చిరస్మరణీయంగా నిలిపింది. మరి ఎందుకు ఆలస్యం? మీ హృదయాన్ని కూడా హత్తుకునే ఈ మధుర గీతాన్ని ఆస్వాదిస్తూ ఈనాటి మధుర గీతాలు కార్యక్రమాన్ని ముగిద్దాం.

చివరిగా మీరు విన్న ఆ పాటతో మధుర గీతాలు కార్యక్రమం సమాప్తం. ఆకాశవాణి నిజామాబాద్ కేంద్రం నిలయంలో సమయం 11 గంటలు కావస్తుంది. కాసేపట్లో వింటారు హిందీలో వార్తలు, అనంతరం 11:05 ఆంగ్లంలో వార్తలు ప్రసారమవుతాయి. ఆకాశవాణి ఢిల్లీ కేంద్రం నుండి.